ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీ శుక్రవారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు ఇంకా నాట్యకలం విన్నారు. సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీమతి షేక్ బషీరునీసా బేగం.
1: ఔజ్ బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అపార కృపాశీలుడు అనంత కరుణామయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కర్మలు మనోసంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేనిని సంకల్పిస్తాడో అతనికి అదే ప్రాప్తమవుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. దైవ ప్రసన్నత కోసం మాత్రమే చేసే కర్మ సత్కర్మ. దాని ఫలితం పుణ్యఫలం. కేవలం ప్రాపంచిక లాభం పొందేందుకు చేయు కర్మలు మనిషి మానసిక వైఖరిని తెలియచేస్తాయి. వాటికి ఫలితం శూన్యం. పరలోకంలో వాటికి ఎటువంటి విలువ ప్రాప్తం కాదు. ఒక వ్యక్తి సత్సంకల్పం, మనోప్రవర్తులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన దివ్య ఖురాన్కు లోబడి ఉన్నంత వరకు అతడు నిజమైన మోమీన్ అంటే విశ్వాసి కాగలడు. దివ్య ఖురాన్లోని సూరాలు ఆయత్ల వర్గీకరణను అనుసరించి 5 అంశాలు ప్రతి వ్యక్తి పరిగణించాలి. హలాల్, ధర్మసమ్మతమైనవి పాటించాలి. హరాం అంటే నిషిద్ధమైన వాటిని పూర్తిగా విడిచిపెట్టాలి. ముహకం అంటే నిర్దిష్టంగా స్పష్టీకరించిన విషయాలను గమనించాలి. 4 ముతషాబిహ్ అంటే పరస్పరం పోలి సందేహజనకమైన వాటిని గుర్తించాలి. చివరిది అంశాల్ అంటే గుణపాఠాల ద్వారా తమను తాము సంస్కరించుకోవాలి. దివ్య ఖురాన్లోని అల్లైల్ సూరాలో ఏ మనిషి దాన ధర్మాలు చేస్తూ భయంతో భక్తి మార్గాన్ని అనుసరిస్తూ సద్వచనాన్ని ధృవపరుస్తాడో అతనికి ఉత్తమమైన ఉత్కృష్టమైన జీవితాన్ని పొందే అవకాశం

0: కలిగిస్తాము. మరెవరైతే పిసినారిగా వ్యవహరిస్తూ అల్లాహ్ ఎడల ఉపేక్షాభావం కనబరుస్తూ మంచి మాటలను ఆలకించడో అతనికి వ్యధాభరిత జీవనాన్ని కొని తెచ్చే బుద్ధిని కలుగజేస్తాము అని చెప్పబడింది. మనిషికి వచ్చే కష్టాలు, ఆపదలు, రోగాలు అన్నీ అల్లాహ్ చేసే నిర్ణయాల మేరకే జరుగుతాయి అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఉద్బోధించారు. పరలోకంలో ప్రయోజనకరమైన దానినే ఆశించు. నీవు కష్టాల్లో సహాయం కొరకు దైవాన్ని అర్థించు. ధైర్యాన్ని వీడకు. నేను మరో విధంగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, మరో విధంగా జరిగి ఉండేది అని తలపోయకు. అంతా అల్లాహ్ నిర్ణయమని భావించు. బలమైన విశ్వాసి మాత్రమే అల్లాహ్ ప్రేమకు పాత్రుడవుతాడు. ప్రవక్త మహనీయుల సన్నిధిలో హాజరైన హజరత్ అబూ సయీద్ ఖుద్రీ ఒక సందేహాన్ని వెలుబుచ్చారు. ఏ దినమైతే జనులు విచారణ కొరకు సకల లోకాల ప్రభు సమక్షంలో నిల్చుంటారో ఆ దినాన్ని ఊహించు అని పవిత్ర ఖురాన్లో ఉంది. మరి ఆ దినాన ఎవరు నిలబడగలుగుతారు? దానికి సమాధానంగా ప్రవక్త ఇలా బదులిచ్చారు, ఆ రోజు విశ్వాసులకు ఎంతో తేలిగ్గా ఉంటుంది. అంతేకాదు, అది ఫర్జ్ అయిన నమాజుల్లా పరిణమిస్తుంది. అంటే ఒక విశ్వాసి తన హృదయంలో హాయిని, ఉల్లాసాన్ని అనుభవిస్తూ, శాంతిని పొందుతూ తన్మయత్వంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడో, అదేవిధంగా విచారణాకాలం ఒక మధుర ఘట్టంగా రూపొందుతుంది. అయితే అపరాధులకు, దైవధిక్కారులకు, అవిశ్వాసులకు అప్పుడు ఒక్కొక్క దినము 1000 ఏండ్లలా పరిణమిస్తుంది. కావున మానవులారా, ఇది హెచ్చరికగా భావించి పరిపూర్ణ చిత్తశుద్ధితో లాయిలాహ ఇల్లల్లాహ్ అనే సద్వచనాన్ని పలికి ప్రళయ దినాన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసుకు అర్హులు కావాలి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి షేక్ బషీరునీసా బేగం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
4: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబులలో కందిలో సమగ్ర సస్యరక్షణ, వరిలో కలుపు యాజమాన్యం, అట్లే పురుగు మందుల అవశేషాల నియంత్రణ అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

కందిలో సమగ్ర సస్యరక్షణ అన్న విషయానికి వస్తే, వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగుల కోశస్థ దశ బయటపడి పక్షులు ఏరుకు తినటానికి వీలవుతుంది. కాయతొలిచే పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట, వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతర పంటగా 7 సార్లు, రబీలో 3 సార్లు పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్న రక్షిత పైరుగా వేయాలి. పచ్చపురుగును తట్టుకునే LRG 41 రకాలను లేదా పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల LRG 30, LRG 38 కంది రకాలను సాగు చేయాలి. పైరు విత్తిన 90 నుండి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందు అంటే అజాడి రెక్టిన్లను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాలకు సమానమైన NPV ద్రావణాన్ని లేదా ఎకరాకు 400

గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేదా చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణారహితంగా వాడకూడదు. తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటరు, పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2.5 మిల్లీలీటరు నీటిలో కలిపి హ్యాండ్ కంప్రెషన్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. వరిలో కలుపు యాజమాన్యం అన్న విషయానికొస్తే, నారుమడిలో ఓద నిర్మూలనకు ఎకరా నారుమడికి బెంతియోకార్బ్ 1.5 నుండి 2.0 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 లేదా 3 రోజుల్లో లేదా 7 లేదా 8వ రోజుగాని పిచికారీ చేయాలి. లేదా బెంతియోకార్బ్ 20 కిలోల ఇసుకతో కలిపి పలచటి నీటి పొర ఉన్నప్పుడు సమానంగా వెదజల్లి నీరు ఇంకేటట్లు చేయాలి. లేదా విత్తిన 14 నుండి 15 రోజులప్పుడు సైఫ్లోఫాస్ బ్యుటైల్ 400 మిల్లీలీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఓద మొదలైన ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలు ఉన్నప్పుడు బ్యూటాక్లోర్ 1 నుండి 1.5 లీటరు లేదా అనిలోఫాస్ 500 మిల్లీలీటరు లేదా ప్రెటలాక్లోర్ 500 మిల్లీలీటరు లేదా బెంధియోకార్బ్ 1.5 లీటర్లలో ఏదో ఒకదాన్ని ఎకరాకు 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లో పలుచుగా నీరు పెట్టి సమానంగా వెదజల్లాలి. గడ్డి, తుంగ, వెడల్పాటి ఆకు మొక్కలు సమఫాలలో ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోల బ్యూటాక్లోర్ గుళికలు మరియు 4 కిలోల 2.4D ఎస్టర్ గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లో పలుచటి నీరు ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి. నాటిన 25 నుండి 30 రోజులప్పుడు పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2.4D సోడియం సాల్ట్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి కలుపుపై పడేటట్లు పిచికారీ చేయాలి. ఈ విధంగా వరిలో కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు. ఇక పురుగు మందుల అవశేషాల నియంత్రణ అన్న విషయానికొస్తే, పురుగులు తెగుళ్ల నివారణకు మందులు విచక్షణారహితంగా పంటలపై పిచికారీ చేయడం వల్ల అవి కొంతకాలం వరకు విచ్ఛిన్నం కాకుండా వాటి అవశేషాలు మనం వాడే పంట ఉత్పత్తుల్లో వివిధ పరిమాణాల్లో ఉంటున్నాయి. దీనివల్ల మనం రోజూ తినే ఆహార పదార్థాల్లో ఎంతో కొంత రసాయన అవశేషాలు ఉండడం వల్ల ఎన్నో రకాల జబ్బులకు, ముఖ్యంగా క్యాన్సర్, శిశు మరణాలు, గుండె జబ్బులకు లోనవుతున్నారు. అవశేషాల గరిష్ట పరిమితి అంటే, ఏదైనా సస్యరక్షణ మందు సాధారణ వ్యక్తి జీవితకాలంలో వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా తీసుకునే గరిష్ట పరిమితి. దీనికన్నా తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం కాదు. ఎగుమతి చేయదలిచిన ఉత్పత్తులలో మిగతా నాణ్యతా ప్రమాణాలతో పాటు ముఖ్యంగా సస్యరక్షణ మందుల అవశేషాలు పరిమితికి మించి ఉండకూడదు. ద్రాక్షలో ఎసిఫేట్, మిరపలో అఫ్లోటాక్సిన్, కరివేపాకు పొడి, కారంలో సైఫర్మెత్రిన్ అవశేషాలు గరిష్ట పరిమితిని మించడం ద్వారా ఎగుమతులకు అనువుగా లేక తిరస్కరించబడ్డాయి. విచక్షణారహితంగా పురుగుమందులు పంటలపై వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఎరుపు రంగు లేబుల్ ఉన్న పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలి. పురుగుమందులను సరైన మోతాదులో నిర్ధారించిన స్ప్రేయర్తోనే పిచికారీ చేయాలి. తక్కువ కాలంలో విషప్రభావం కోల్పోయే మందులు వాడాలి. వీలైనంత వరకు సురక్షితమైన, అవశేషరహితమైన జీవ సంబంధిత మందులను వాడుకోవాలి. ఆరోగ్య భద్రత దృష్ట్యా మరియు ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మన రైతుమిత్రులు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపి రసాయన అవశేషాలు లేని పంట ఉత్పత్తులను పండించే ప్రయత్నం చేయాలి. అందుబాటులో ఉన్న వనరులతో చీడపీడల నియంత్రణ అన్న విషయానికొస్తే, ప్రకృతి సిద్ధంగా లభించే ఆకుల నుండి, విత్తనాల నుండి తయారు చేసిన నూనెలు, కషాయాలు రైతన్నలకు ఎంతగానో లాభం చేకూర్చుతున్నాయి. ఈ నూనెలు, కషాయాలు పైరు పంటలను కాపాడటంతో పాటు రైతన్నలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి. అంతేగాక పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకు నివారించగలుగుతున్నాయి. అటువంటి నూనెలు, కషాయాలు కొన్నిటిని గురించి తెలుసుకుందాం. వేపపప్పు ద్రావణం విషయానికొస్తే, పైరు పూత దశలో ఈ కషాయం పిచికారీ చేస్తే తల్లిపురుగులు నశిస్తాయి.

గుడ్లు పెట్టే శక్తిని కోల్పోతాయి. వేపలో ఉండే అజాడిరక్టిన్ మూల పదార్థం పురుగులపై ప్రభావం చూపించి వాటిని హతమారుస్తుంది. వాతావరణానికి హాని చేయదు. వేప నూనె విషయానికొస్తే, రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, ఎర్రనల్లి ఆకుముడతను నివారించే శక్తి వేప నూనెకు ఉంది. వేప పిండి విషయానికొస్తే, వేరుశనగ, మిరప పైర్లలో వేరు పురుగులను, వంగ, టొమాటోలలో ఆశించే నులి పురుగులను వేపపిండి నాశనం చేస్తుంది. వేప కషాయం విషయానికొస్తే, పైరు తొలిదశలో ఆశించే లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు, ఆకుముడత, మిడతల నివారణకు ఈ కషాయం బాగా పనిచేస్తుంది. రైతన్నలు తమకు అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులతో తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని పంటలను కాపాడుకోవచ్చు. వావిలాకు కషాయం, మారేడు పత్ర కషాయం, సొంటిపాల కషాయం, పుల్లటి మజ్జిగ కూడా వివిధ పురుగులు, తెగుళ్ల నివారణలో ఉపయోగించవచ్చు. ఈ కషాయాలు, ద్రావణాల వాడకం వల్ల పర్యావరణానికి హాని జరగదు. పంట దిగుబడి, నాణ్యత కూడా గణనీయంగా పెరుగుతుంది. ఆ విధంగా రైతన్నలు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటను పొందగలుగుతారు.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూలు, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాఠ్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో

0: 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. రెండవ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయో వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1,437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లాక్ వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీకి యాక్చువల్ గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండు భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఇ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఎకరా ఊరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని ఒక 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మాంతా వచ్చినా మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకు ముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు ములిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యత

0: కు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్బాల్లో బూత్ స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ, దానిని ఆనుకొని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: करेंगे।
1: राष्ट्रियापत् प्रतिकार बलेन उक्तं यत् नेपाल देशे सहसा आगतेन विनाशकारिणा जलाप्लावेन बिहारोत्तर प्रदेशयोः सीमावर्ति क्षेत्रेषु अद्यावधि कश्चिदपि प्रतिकूल प्रभावः न जातः, तथापि उभयोः राज्ययोः प्रशासनस्य समन्वयेन परिस्थितिं निरन्तरं निरीक्ष्यमाणा अस्ति। राष्ट्रियापत् प्रतिकार बलस्य महानिरीक्षकः नरेन्द्र सिंह बुन्देला उक्तवान् यत् उभयोः राज्ययोः राष्ट्रियापत् प्रतिकार बलस्य 20 दलानि नियोजितानि सन्ति, तेषु बिहारे 9 दलानि अथ उत्तरप्रदेशे च 11 दलानि सन्ति। प्रधानमन्त्री नरेन्द्रमोदी श्वः उज्बेकिस्तान देशस्य 2-दिवसीय यात्रायै प्रस्थास्यति। प्रधानमन्त्री उज्बेकिस्तानस्य राष्ट्रपतेः शौकत मिर्जियोयेव इत्यस्य आमन्त्रणे सति ताश्कन्द नगरं गमिष्यति। यात्रावधौ प्रधानमन्त्री मोदी राष्ट्रपतिना मिर्जियोयेव इत्यनेन सह प्रतिनिधिमण्डलस्तरीयां वार्तां करिष्यति। अस्याः वार्तायाः उद्देश्यं द्वयोः देशयोः रणनीतिक सहमतिम् इतोऽपि सुदृढीकरणमस्ति। प्रधानमन्त्री जनधन योजनायाः अद्य 12 वर्षाणि जातानि, येन देशस्य वित्तीय समावेशन परिदृश्यस्य परिवर्तने महत्वपूर्णं सोपानं चिह्नितमस्ति। 14-2000तमे वर्षे अस्मिन्नेव दिने प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना इयं योजना समारब्धा। प्रधानमन्त्री जनधन योजनायाः अन्तर्गतम् अद्य पर्यन्तम् 61 कोट्यधिकाः लेखाः उद्घाटिताः सन्ति, यस्मिन् निक्षेपस्य मूल्यम् आहत्य 17,000,000,000,000 रूप्यकाणि अस्ति। रक्षाबन्धन पर्व भ्रातृ भगिन्योः मध्ये विद्यमानस्य विशेष स्नेहबन्धनस्य पर्व अस्ति यत् अद्य सम्पूर्ण देशे आचर्यते। अस्मिन् अवसरे भगिन्यः स्वभ्रातृणां हस्तमणिबन्धेषु विविधवर्णानि रक्षसूत्राणि बध्नन्ति अथ च तेषां समृद्धेः आरोग्यस्य सुखस्य च कामनां कुर्वन्ति। तदनन्तरं भ्रातरः स्वभगिनीनां रक्षणस्य सहाय्यस्य च संकल्पं कुर्वन्ति, सहैव ताभ्यः उपहारान् यच्छन्ति। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः लोकसभाध्यक्षः ओम बिरला च रक्षाबन्धनस्य अवसरे देशवासिभ्यः शुभकामनाः प्रेषितवन्तौ इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం పద్య పరిమళాలు శ్రీమతి బత్తుల రవి గారి స్వీయ కవితలు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నాగార్జున నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. 10:00 ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 12:40 1:30 ఇంకా 3:10 వివిధ భారతి తెలుగు ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలు సందేహాలకు సమాధానాలిస్తున్న వారు దంత వైద్య నిపుణులు.

డాక్టర్ సుమన్ చెల్లా. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15

గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఏకచిత్ర గానం వేదం చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనకు వెళతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలా మంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ను 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18, 9111230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదించారు.

0: టెలిపోన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్ లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. యాష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపై చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలగి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్ కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2020 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపు కా విచార్ థా కి స్వాధీనత తబ్ తక్ అధూరి రహేగి జబ్ తక్ హమారీ భాషా, హమారీ సంస్కృతి, హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్య రాష్ట్రీయ న హో, అపనా న హో. హమారా ధర్మ, హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై తో స్వతంత్రతా కా కోయి మత్లబ్ హీ నహీ హై. ఔర్ మన్ మే స్వరాజ్ కీ యే పరికల్పనా కో అనేకా అనేక ప్రయోగో సే జమీన్ పర్ ఉతార్నే కా కామ్ కియా.
0: మన సంస్కృతికి, మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడా నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడంపై అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్లో ఆయన ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ

0: పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి మండలు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు ఆరోగ్యం మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ అక్కచెల్లెలను రక్షిస్తామని అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందజేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 57 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చెడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్లోని అమ్స్టల్ వీన్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ మ్యాచ్లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్లో మన దేశానికి చెందిన వీర్ చోట్లానిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్టుకు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్లాని, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సందల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రభాత రేఖలు.

0: కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్

0: డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
7: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
8: ఇప్పుడు విన్నాం ప్రభాత రేఖలు కార్యక్రమంలో. ముందుగా చరిత్రలో ఈరోజు. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం. ప్రపంచ సంస్కృత దినోత్సవం లేదా విశ్వ సంస్కృత దినం లేదా సంస్కృత దివస్ ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాస పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని 28 August 2026 జరుపుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన, సంపన్నమైన సంస్కృత భాషా ఔన్నత్యాన్ని చాటడం, దాని పరిరక్షణ మరియు ప్రచారం కోసం ఈ రోజును కేటాయించారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం 1969 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా సంస్కృత దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించారు. గొప్ప సంస్కృత వ్యాకరణకర్త, భాషా శాస్త్రవేత్త అయిన పాణిని మహర్షి జ్ఞాపకార్థం ఆయన వారసత్వానికి నివాళిగా ఈ రోజును జరుపుకుంటారు. పూర్వకాలంలో గురుకులాలలో విద్యా సంవత్సరం ఈ శ్రావణ పూర్ణిమ నాడే ప్రారంభమయ్యేది. భారతదేశపు పురాతన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, శాస్త్రాలు మరియు గణిత, ఖగోళ పరిశోధనలన్నీ సంస్కృతంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఆధునిక కంప్యూటర్ అల్గారిథమ్స్ మరియు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి సంస్కృత భాషా నిర్మాణం అత్యంత అనుకూలమైనదని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. సంస్కృత దినోత్సవాన్ని పురస్కరించుకుని కేవలం ఒక్కరోజే కాకుండా ఆ వారం మొత్తాన్ని సంస్కృత సప్తాహం, సంస్కృత వారంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో శ్లోకాల పోటీలు, వ్యాసరచనలు, వక్తృత్వ పోటీలు మరియు నాటకాలు ప్రదర్శిస్తారు. సంస్కృత ప్రచార సంస్థలైన సంస్కృత భారతి వంటివి ప్రత్యేక సంభాషణ శిబిరాలు మరియు సదస్సులు ఏర్పాటు చేస్తాయి. ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే 28 August శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 224-6605, ఇంకొక నెంబర్ 224-6606, STD కోడ్ 08-77. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు విందాం పద్య పరిమళాలు, శ్రీమతి బత్తుల రవి గారి స్వీయ కవితలు.
9: శీర్షిక తెలుగు తల్లి. జయం జయం తెలుగు తల్లి, జయ కీర్తుల వెలుగు తల్లి, సుఖశాంతుల కల్పవల్లి, సిరులు పొంగు రత్నగర్భ, విద్యుత్ వెలుగులు పంచే శ్రీశైల జలాశయం, ఆకలి దప్పులు తీర్చే నాగార్జున సాగరం, ధవళేశ్వర

కండలేరు ప్రాజెక్టులు, నవ్యాంధ్రకు నలు దిశల నవయుగ ఆలయాలు. ధవళేశ్వర పోలవరం కండలేరు ప్రాజెక్టులు, నవ్యాంధ్రకు నలు దిశల నవయుగ ఆలయాలు. కృష్ణ గోదావరి పెన్న పొంగి పొరలి ప్రవహించ, నాగావళి వంశధార నడకల వయ్యార మొలుక. వడి నిండిన ధాన్యంతో, మది నిండిన మమతలతో, అన్నపూర్ణయై అందరినాదరించు మా తల్లి. వడి నిండిన ధాన్యంతో, మది నిండిన మమతలతో, అన్నపూర్ణయై అందరినాదరించు మా తల్లి. జయం జయం తెలుగు తల్లి, జయకీర్తుల వెలుగు తల్లి. అరకులోయ అందాలు, అమరావతి శిల్పాలు, చంద్రగిరి గండికోటల గతవైభవ చిహ్నాలు. కొండ కోనలొకవైపు, సాగర తీర నిక్షేపాలొకవైపు, ఎటు చూచిన చెట్టు చేమ పరిఢవిల్లు పచ్చదనం. తెలుగు నేల వైభవాన్ని దశ దిశలా చాటంగా, ఎటు చూచిన చెట్టు చేమ పరిఢవిల్లు పచ్చదనం. తెలుగు నేల వైభవాన్ని దశ దిశలా చాటంగా, సింహాద్రి అప్పన్న, శ్రీశైల మల్లన్న, బెజవాడ దుర్గమ్మ, తిరుపతి వెంకన్న, గుణదల మేరిమాత, కడపాక సుమూరు దర్గ, ఆధ్యాత్మిక శోభలతో అలరారు మా తల్లి. ఆధ్యాత్మిక శోభలతో అలరారు మా తల్లి. జయం జయం తెలుగు తల్లి, జయకీర్తుల వెలుగు తల్లి. కవిత్రయ భారతం, మొల్ల రామాయణం, అన్నమయ్య త్యాగయ్యల సుమధుర సుస్వరాలు, వేమన పద్యాల నీతి వెంగమాంబ సంకీర్తనలు, సన్మార్గపు దివ్యలుగా తెలుగు జాతి వెలుగులుగా, సన్మార్గపు దివ్యలుగా తెలుగు జాతి వెలుగులుగా. అవధానపు పద్యాలు, ఆదిభట్ల హరికథలు, నాజర్ బుర్ర కథలు, కూచిపూడి నాట్యాలు, గంగిరెద్దు విన్యాసాలు, తోలు బొమ్మలాటలు, కోలాటపు కోలాహలం, కోయదొరల జోస్యాలు. కళలకు కాణాచి అయిన కళాగర్భ మా తల్లి, కళలకు కాణాచి అయిన కళాగర్భ మా తల్లి. జయం జయం తెలుగు తల్లి, జయకీర్తుల వెలుగు తల్లి. అంతరిక్ష ప్రయోగాల క్షార్కేంద్రము, అరుదైన పక్షి నెలవు నేల పట్టు, పతాక రూపశిల్పి పింగళి వెంకన్న, మరో ప్రపంచపు వైతాళిక మహాకవి శ్రీశ్రీ. పతాక రూపశిల్పి పింగళి వెంకన్న, మరో ప్రపంచపు వైతాళిక మహాకవి శ్రీశ్రీ. ఆంధ్రావని ఖ్యాతినంత అంబరాన నిల్పంగా, ఆంధ్రావని ఖ్యాతినంత అంబరాన నిల్పంగా, ఉప్పాడ వెంకటగిరి జరీనేత జిలుగులతో, బందరు కాళహస్తి కలంకారి శోభలతో, కొండపల్లి బొమ్మలా కొలువైన మా తల్లి, కొండపల్లి బొమ్మలా కొలువైన మా తల్లి. జయం జయం తెలుగు తల్లి, జయకీర్తుల వెలుగు తల్లి. రామరాజు పరాక్రమం, గురజాడ దిద్దుబాటు, కందుకూరి సంస్కరణలు, టంగుటూరి గుండెబలం, గిడుగువారి తెలుగు పలుకు, అమరజీవి ఆత్మార్పణ. గిడుగువారి తెలుగు పలుకు, అమరజీవి ఆత్మార్పణ. స్తంభాలై విలసిల్లెడి మానవతా భవంతిలో, సమతా మమతల దివ్యలు వెలిగించే మా తల్లి. స్తంభాలై విలసిల్లెడు మానవతా భవంతిలో, సమతా మమతల దివ్యలు వెలిగించే మా తల్లి. జయం జయం తెలుగు తల్లి, జయకీర్తుల వెలుగు తల్లి. సమభావన చీరగట్టి, సహకారపు మణులు దాల్చి, పట్టుదల పరిశ్రమలు నెచ్చలులై వెంట నడువ, ఉత్సాహమే ఊపిరిగా, సాహసమే గమనంగా,

సాహస మేఘమనంగా ప్రగతి పథంలోనెప్పుడు ఒడిబడిగా పయనిస్తూ జయకేతనమెగురవేయు జయలక్ష్మి మా తల్లి. ప్రగతి పథంలోనెప్పుడు ఒడిబడిగా పయనిస్తూ జయకేతనమెగురవేయు జయలక్ష్మి మా తల్లి. జయం జయం తెలుగు తల్లి, జయకీర్తుల వెలుగు తల్లి. మరో శీర్షిక మాతృభాష. పాలకయ్యేడ్చెడు పసిపాప గొంతులో అమ్మకు వినిపించు ఆర్ద్రభాష. అమ్మ ఒడిని చేరి ఆటలాడెడు వేళ మొదటిగా నేర్చిన కథల భాష. పలుకులు నేర్చిన పసిడి ప్రాయము నుండి మమతలు పంచిన మధుర భాష. బాల్యమిత్రుల చేరి భాషించు వేళల ఆటపాటలయందు అలరు భాష. ఉగ్గుపాల భాష, ఊయలలో భాష, కమ్మనైన భాష అమ్మ భాష. ఉల్లమందు నిల్చి ఊహలదేలించు మధురమైన భాష మాతృభాష. ఉల్లమందు నిల్చి ఊహలదేలించు మధురమైన భాష మాతృభాష. అన్యభాషయందు అనురక్తియున్నను మరువరాదు మదిని మాతృభాష. పోతపాలలోన పోషకాలెన్నున్న తల్లి పాలె బలము తనయకెప్పుడు. పోతపాలలోన పోషకాలెన్నున్న తల్లి పాలె బలము తనయకెప్పుడు. మాతృభాషపై సాధింప మంచి పట్టు నేర్వగా వచ్చు పరభాష నేర్పు మీర. పుడమిపైనున్న పునాది గట్టిదైన నేలకూలక భవనం మునిల్చుగాదే. పుడమిపైనున్న పునాది గట్టిదైన నేలకూలక భవనం మునిల్చుగాదే. ఏ దేశమేగినన్ ఎందుకాలిడినను మాతృభూమినెప్పుడు మరువనట్లు. ఏ భాష నేర్చినన్ ఏ విద్య నేర్చినన్ మరువబోకెన్నడు మాతృభాష. తరతరాల చరిత తెరచాటు కానీక భావికందించెడు భవ్య భాష. తరతరాల చరిత తెరచాటు కానీక భావికందించెడు భవ్య భాష. చెట్టు యొక్కటే తరుశాఖలెన్నియున్నా భావమొక్కటే వేర్వేరు భాషలున్నా మదిని రంజింప వీలైన మనసు భాష. మమతలొలికించు భాషయే మాతృభాష. మదిని రంజింప వీలైన మనసు భాష. మమతలొలికించు భాషయే మాతృభాష. ఆంధ్ర భారత కావ్యమవలోకనముసేయ అన్ని ధర్మార్థములందుగలవు. భాగవతం అన్న భక్తి భావములన్నీ పొందుపరచినట్టి పొత్తమాయే. రామాయణము పారాయణ సేయంగా పాపచింతనలన్నీ పారిపోవు. సుమతి వేమన్నల సూక్తులయందున్న విజ్ఞాన వీచికల్ వెలుగునిచ్చు. ఇంత సాహితీ సంపద ఇంట నుండ ఎండమావుల వెన్వెంట నేలపరుగు. ఇంత సాహితీ సంపద ఇంట నుండ ఎండమావుల వెన్వెంట నేలపరుగు. ఎంత సుందరమో మన తెలుగు భాష, తేనె సోనల ఝరి మన తెలుగు పలుకు. కన్నడిగులు భాష కస్తూరి ఎనుచును పలికిరి కస్తూరి పరిమళింప. కేరళవాసులే తీరమందున్నను మలయాళ మధురిమల్ మరువరైరి. తమిళులు తమ భాష తలమానికమ్మని అరచి చెప్పిరవము అరవమనుచు. మధుర మగు తెలుగు మన మాతృభాషగా చాటి చెప్పర భాష మేటితనము. మధుర మగు తెలుగు మన మాతృభాషగా చాటి చెప్పర భాష మేటితనము. పదము పదమున కవితలు పలుకు భాష, పలుకు పలుకున సంగీత ములుకు భాష. పదము పదమున కవితలు పలుకు భాష, పలుకు పలుకున సంగీత ములుకు భాష. ఎంత సుందరమో మన తెలుగు భాష, తేనె సోనల ఝరి మన తెలుగు పలుకు. తరువాత శీర్షిక ప్రజాకవి. అలతి పదములెన్నో అలవోక కలబోసి ప్రోవు చేసి లోక పోకడలను ఆటవెలది సొ

వసు అందగా మలచిన పద్యశిల్పివేమ పరమయోగి. ఆటవెలది సొగసు అందగా మలచిన పద్యశిల్పివేమ పరమయోగి. ఉప్పు కప్పురంబునుపమానముగజేసి పుణ్యపురుష తీరు పొందుపరచి తప్పులెన్ను వారి తప్పును తెల్పిన సుజన రంజకుడవు సుఖవివేమ. తప్పులెన్ను వారి తప్పును తెల్పిన సుజన రంజకుడవు సుఖవివేమ. మేడి పండు గుట్టు మేలిమిగా విప్పి మూఢ నమ్మకాల ముసుగు తీసి అభ్యుదయ రచనల కాద్యుడై నిలిచిన అమర కవి వరేణ్య అనఘవేమ. అభ్యుదయ రచనల కాద్యుడై నిలచిన అమర కవి వరేణ్య అనఘవేమ. అర్థవంతమైన పదముల అమరిక పండితులను మరియు పామరులను ఒక్క తీరుగానే ఒప్పించి మెప్పించు విద్య నీకే వశము వేమనార్య. ఒక్క తీరుగానే ఒప్పించి మెప్పించు విద్య నీకే వశము వేమనార్య. ఆట వెలది రచన అపరపోతన వీవు వజ్ర కాళిదాసు ఉపమచూడ. వారి మించి ప్రజకు చేరువయ్యైనట్టి ఘనత నీదు శతకమునకుగలదు. వారి మించి ప్రజకు చేరువయ్యైనట్టి ఘనత నీదు శతకమునకుగలదు. వేమన పదమన్న వెలలేని పెన్నిది తెలుగు జాతికెప్పుడు వెలుగుదారి. దిశను చూపు నట్టి దిక్సూచి పద్యము నీకే సాధ్యమాయ నిజము వేమ. దిశను చూపు నట్టి దిక్సూచి పద్యము నీకే సాధ్యమాయ నిజము వేమ. నీదు పద్యమహిమ నినదింప తరమౌనే వనజభౌనికైన వాణికైనా. నీదు పద్యమహిమ నినదింప తరమౌనే వనజభౌనికైన వాణికైనా. విశ్వమంత కీర్తి వినిపింప సాధ్యమా విశ్వదాభిరామ వినురవేమ. తర్వాత శీర్షిక గురుదేవోభవ. మట్టి ముద్దల వంటి మస్తిష్కములయందు ఆలోచనలు నింపు అపరబ్రహ్మ. అజ్ఞాన తిమిరాల నవలీల తొలగించి విజ్ఞానమును పంచు విష్ణుమూర్తి. మనసులోతులయందు మానవత్వము నింపి విశ్వనరునిజేయు ఈశ్వరుండు. భవసాగరమునెంతో యవలీల దరిచేర నైపుణ్యములు పెంచు నాయకుండు. భవసాగరమునెంతో యవలీల దరిచేర నైపుణ్యములు పెంచు నాయకుండు. తల్లిదండ్రులు గురువులు దైవసములు తీర్చగాలేము రుణమునే తీరుగాను. మదిని ప్రణమిల్లి జనులకు మంచి చేయ సంతసింతురు మనసెంతో శాంతి నిండ. మదిని ప్రణమిల్లి జనులకు మంచి చేయ సంతసింతురు మనసెంతో శాంతి నిండ. విద్యతో పాటుగా వినయ సంపద గూర్చి మంచి చెడ్డలనన్ని ఎంచి చూపి సన్మార్గవర్తన సచ్చీల నియతియు భూషణమ్ములుగా బుద్ధిగరపి. కష్టసుఖములైన కలిమిలేములనైన ఓర్పుతో గెలిచెడి నేర్పు నొసగి. బాలలన్ సరిదిద్ది భావి పౌరుల చేసి దేశానికందించు దార్శనికుడు. బాలలన్ సరిదిద్ది భావి పౌరుల చేసి దేశానికందించు దార్శనికుడు. ఎన్ని అడ్డంకులెదురైన వెన్నుదట్టి అంతరిక్షమునందైన అడుగుమోప. శక్తి సామర్థ్యములనిచ్చు శక్తి గురువు వందనమ్మట్టి గురువర్యులందరికీ. ఎన్ని అడ్డంకులెదురైన వెన్నుదట్టి అంతరిక్షమునందైన అడుగుమోప. తర్వాత శీర్షిక నవ్య దీపావళి. బొమ్మ పెళ్లిళ్లకు బోనొల్ల ననుబాల కదన భూమిని జేరె కాంతుతోడ. అబలల వేధించు అసురుల దునుమాడ అమ్ములు సంధించ నాగ్రహమున. రవిబింబమై వెల్గు రౌద్రరూపముగాంచి భీతిల్లి రసురులు మతులు దప్పి. మెరుపులా లంఘించి మేఘమై గర్జించి నరకుని నిర్జించ నతివ సత్య. కూలె నరకుడు పుడమిపై కొండ ఎట్లు మ్రోగెదుందుబుల్ దివి నుండి మోదమలరా. కూలె నరకుడు పుడమిపై కొండ ఎట్లు మ్రోగెదుందుబుల్ దివి నుండి మోదమలరా. కురిసె విరిజల్లు మునిగణ కోర్కదీరా సత్యవదనమ్ము వెన్నెలల్ సంతరింప.
దుష్ట శిక్ష

తన దురితములతో లగంగా శిష్ట రక్ష జరిగే శీఘ్రగతిని. దుష్ట శిక్ష వలన దురితములతో లగంగా శిష్ట రక్ష జరిగే శీఘ్రగతిని. పర్వదినమిది అని పండుగంజరిపిరి సంత సమ్ముమీర సకల జనులు. వేల వత్సరాలు గతియించే వేగముగను జనుల జీవన గతి మారే జగతి మారే. దీపములనుంచు సాంప్రదాయము చూడ చెక్కు చెదరక నిలిచే సుస్థిరముగాను. దీపములనుంచు సాంప్రదాయము చూడ చెక్కు చెదరక నిలిచే సుస్థిరముగాను. లక్ష్మీ పూజ ఎనుచు లలనలందరు చేరి నోములు వ్రతములన్ నోచువారు. బాణసంచాలతో బంధుమిత్రులగూడి వెళ్ళలేని వేడుకంతేలువారు. నూత్న వస్త్రాలతో నేస్తులందరిగూడి తీపి వంటకములు తినడివారు. రంగు దీపాలెంతో రమ్యమై వెలుగొంద కన్నుల పండువై కాంచువారు. వెలుగు దీపాలు ఇంటింట కలిమి నింప బంధుమిత్రుల రాకలు బలిమి పెంచ. వెలుగు దీపాలు ఇంటింట కలిమి నింప బంధుమిత్రుల రాకలు బలిమి పెంచ. దీపకాంతుల పండుగ సంబరములు నవ్య దీపావళికి నేడు నాంది పలికే. అగ్నికీలలు వ్యాపింప అడ్డుకొనుచు చేటు కలిగించు శబ్దముల్ చేయకుండు. వాయు కాలుష్యముల్లేని వస్తువులతో నవ్య దీపావళికి నేడు నాంది పలికే. అగ్నికీలలు వ్యాపింప అడ్డుకొనుచు చేటు కలిగించు శబ్దముల్ చేయకుండు. వాయు కాలుష్యముల్లేని వస్తువులతో నవ్య దీపావళికి నేడు నాంది పలికే. మరో శీర్షిక సంక్రాంతి లక్ష్మి. తెల్లవారక ముందే పల్లెను మేల్కొల్పు హరిదాసు పాటల పరవశింప. ముంగిళ్ళ వెలసిన రంగవల్లులపైన కొలువైన గొబ్బిళ్ళ కులుకుచూడ. బంతి పూజడలతో ఇంతులు నడయాడ జీరాడు కుచ్చిళ్ళ జిలుగుచూడ. భోగి మంటల వేడి నింగినంటుచునుండ కరిగిన తెలిమంచు తెరల జూడ. సకల సంపదలొసగెడు సస్యలక్ష్మి ధవళ కాంతుల వెలుగొందు ధాన్యలక్ష్మి. సకల సంపదలొసగెడు సస్యలక్ష్మి ధవళ కాంతుల వెలుగొందు ధాన్యలక్ష్మి. కదలి వచ్చెను మకర సంక్రాంతి లక్ష్మి పల్లసీమల శోభలు వెల్లివిరియా. తెలుగు పల్కుల వంటి తీపి వంటకమైన అరిసెల మనసార నారగింప. పండి రంగును దాల్చి పగడాల తలపించు రేగు పండ్ల రుచులు స్వాగతింప. గొబ్బి పాటల ముద్దుగుమ్మల పాదాల అందెల రవళులు తొందరింప. గుబురుగా ప్రాకిన గుమ్మడి పాదుపై విరిసిన సుమబాల మెరుపుచూడ. మూడు రోజుల పండుగ మురిపములను ముచ్చటలనన్ని తిలకించు నిచ్చతోడ. మూడు రోజుల పండుగ మురిపములను ముచ్చటలనన్ని తిలకించు నిచ్చతోడ. కదలి వచ్చెను మకర సంక్రాంతి లక్ష్మి పల్లసీమల శోభలు వెల్లివిరియా. గంగిరెద్దుల మెడను గంటలు రవళింప చెయ్యెత్తి దానముల్ చేయువారు. రథము ముగ్గులనెంతో రమణీయ ముగదీర్చి రంగుల నద్దెడు రమ్యమతులు. ముద్దబంతుల తీరు ముచ్చటగొల్పంగా గుమ్మాల తోరణాల్ గూర్చువారు. భక్తి పాటలతోడ భజనలు చేయుచు కోలాట రవళుల తేలువారు. భక్తి పాటలతోడ భజనలు చేయుచు కోలాట రవళుల తేలువారు. ముగ్గు ముగ్గును తిలకించి మోదమలరా పెద్ద పండుగ వేడుకల పెద్దయనగా. కదలి వచ్చెను మకర సంక్రాంతి లక్ష్మి పల్లసీమల శోభలు వెల్లివిరియా. ధాన్యరాశులగాంచి దరహాసములతోడ పిండి వంటలు చేయు ఇంటివారు. అల్లుళ్ళ రాకతో ఆనందమున తేలి మర్యాదలన్సల్పు మామగారు. మరదళ్ళ హాస్యాలు మర్యాదలన్మించ బాగు బాగనియడి బావగారు. నూత్న వస్త్ర

0: నేస్తులందరిగూడి పిండి వంటలు మెక్కు పిల్లవాండ్లు, పేద సాధకున్ ధాన్యంబు పెట్టువారు, తీపి భక్ష్యాల విందుల తేలువారు, పేద సాధకున్ ధాన్యంబు పెట్టువారు, తీపి భక్ష్యాల విందుల తేలువారు. కదలి వచ్చెను మకర సంక్రాంతి లక్ష్మి, పల్లసీమల శోభలు వెల్లివిరియా. బుజ్జి పాపల పైన భోగి పండ్లను పోసి పేరంటములు చేయు పెద్దవాండ్లు, బుజ్జి పాపల పైన భోగి పండ్లను పోసి పేరంటములు చేయు పెద్దవాండ్లు. బొమ్మల కొలువనుచు కొమ్మలందరుగూడి నేర్పుగా ప్రతిమల తీర్చువారు, కోడి పందాలపై కొండంత మోజుతో పుంజుల బరిలోన దించువారు, కోడి పందాలపై కొండంత మోజుతో పుంజుల బరిలోన దించువారు. ఎద్దుల నదిలించి ఎదురేగి బంధించి శౌర్యముంజాటెడు కుర్రకారు, కనుమనాడూరు దాటునా కాకి అయినా అనుచు బంధువుల పైన మాపువారు, కనుమనాడు ఊరు దాటునా కాకి అయినా అనుచు బంధువుల పైన మాపువారు. కదలి వచ్చెను మకర సంక్రాంతి లక్ష్మి, పల్లసీమల శోభలు వెల్లివిరియా.
1: మీరింతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో పద్య పరిమళాలు శ్రీమతి బతుల రవి గారి స్వీయ కవితలు విన్నారు.
2: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC, LIC సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ KYC.
4: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.

0: మీరింతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7:46 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు విందాం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్

0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా విందాం బృందావనం చిత్రం నుండి శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషల్ గానం చేసిన అనంత శ్రీరామ్ సాహిత్యం. సంగీతం స్వరపరిచిన వారు థమన్.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 224-6605, ఇంకో నెంబర్ 224-6606, ఎస్టిడి కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. కార్యక్రమంలో తర్వాత విందాం శుభాకాంక్షలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రేణుకా గానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం. సంగీతం అందించిన వారు ఎస్ఏ రాజ్కుమార్, ఇంకా కోటి.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరిప్పుడు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత విందాం చింతకాయల రవి చిత్రం నుండి సోను నిగమ్ మహాలక్ష్మి అయ్యర్ గానం చేసిన చంద్రబోస్ సాహిత్యం. సంగీతం స్వరపరిచిన వారు విశాల్ శేఖర్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2-107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు ఇప్పుడు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత విందాం సార్ చిత్రం నుండి శ్వేతామోహన్ ఆలపించిన రామ్జోగయ్య శాస్త్రి సాహిత్యం. సంగీతం స్వరపరిచిన వారు జీబీ ప్రకాష్. ఈ పాట విందామా మరి?

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: మీరింతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: As 4.62 lakh crore pipeline bills, says a report in Financial Express. FPIs keep going in August in select picks, reports the Economic Times. And finally, wait for a US green card could stretch to 179 years, writes the Times of India. And with that, it's back to you, Nishit.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Death toll in devastating Nepal-Tibet flash floods rises to 392, while 1,468 people remain missing on both sides of the border. Center steps up efforts to bring back Indians stranded in Nepal. World's largest financial inclusion initiative, Pradhan Mantri Janadhan Yojana, completes 12 years today. Festival of Raksha Bandhan being celebrated across the country. 57-day-long annual Amarnath Yatra to conclude in Jammu and Kashmir. Finance Minister Nirmala Sitharaman to be on a six-day visit to US beginning today. An Indian Grandmaster R. Pragyanandan creates history, becomes the first Indian to win Grand Chess Tour. For details of this stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
3: ఫిట్ ఇండియా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ 2047 స్వప్నం నెరవేరాలంటే దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న యువత శారీరక మానసిక దృఢత్వంతో ఉండడం అత్యంత కీలకం. ప్రస్తుతం మారుతున్న ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి తదితర కారణాలతో చిన్న వయసులోనే మనుషులు రోగాల బారిన పడుతున్నారు. ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు, ఊపకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలకు భారతీయ సంప్రదాయ యోగా, స్వదేశీ క్రీడలు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తున్నాయి. కబడ్డీ, ఖోఖో, మల్లకంబ వంటి పురాతన క్రీడలు శరీరంలో సామర్థ్యం, వేగం, కండరాల బలాన్ని పెంచుతాయి. సహజ సిద్ధమైన, ఖర్చులేని భారతీయ జీవన విధానం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ప్రశాంతతను అందించి పరిపూర్ణ సమతుల్య జీవనానికి దోహదపడుతుందనే దార్శనికతతో శారీరక ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజల జీవన శైలిలో మార్పులు తీసుకురావడం, ప్రతి ఒక్కరిని రోజూ ఏదో ఒక శారీరక శ్రమ వైపు ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2019 ఆగస్టు 29వ తేదీన ఫిట్ ఇండియాకు శ్రీకారం చుట్టారు. ఫిట్ ఇండియా కింద సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 తేదీ వరకు ఎక్కడైనా ఎప్పుడైనా పరిగెత్తండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా నడక, పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యాయామం, ఆటల పట్ల ఆసక్తి పెంచడానికి ఏటా డిసెంబర్ నెలలో ఒక వారాన్ని ఫిట్ ఇండియా స్కూల్ వీక్ గా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి పాఠశాలల్లో ప్రత్యేక వారోత్సవాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో క్రీడా మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, రోజువారీ ఆటల సమయాన్ని బట్టి పాఠశాలలకు ఫిట్ ఇండియా స్కూల్ లేదా ఫిట్ ఇండియా 3-స్టార్ 5-స్టార్ స్కూల్ సర్టిఫికేషన్ ఇస్తారు. పరిగెత్తడం, నడవడంతో పాటు రోడ్లపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడం ప్రాధాన్యంగా ఫిట్ ఇండియా ఫ్లోగింగ్ రన్ నిర్వహిస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు పర్యావరణ పరిశుభ్రత సాధించడం ఈ కార్యక్రమ ముఖ్య ప్రయోజనంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సైక్లింగ్ సంస్కృతిని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సైక్లింగ్ ను నిత్య జీవితంలో భాగంగా మార్చడం లక్ష్యంగా ఫిట్ ఇండియా సైక్లోథాన్ నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు క్రీడలు, సంప్రదాయ ఆటలు, ఆరోగ్యంపై జాతీయ స్థాయిలో ఫిట్ ఇండియా క్విజ్ను నిర్వహిస్తూ ఇందులో గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తున్నారు. వికసిత్ భారత్ సాకారానికి మూల స్తంభాలైన యువత వ్యసనాలకు బానిసలై నిర్వీర్యం కాకుండా వారిని చైతన్యపరిచేందుకు నెహ్రూ యువ కేంద్ర సంఘటన సహాయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానికంగా ఫిట్నెస్ కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ చేయడం తప్పనిసరని తెలుపుతూ అవగాహన కల్పించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిట్నెస్ కడోస్ ఆధా గంటా రోజు నినాదంతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫిట్ ఇండియా మూమెంట్ దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన విధానంలో ఆరోగ్యంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. రోజువారీ శారీరక శ్రమ పెరగడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది. ఫిట్నెస్ కార్డోస్ ఆధా గంట రోజు ప్రచారం ద్వారా సామాన్య ప్రజలు కూడా రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటు

0: చేసుకుంటున్నారు. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ద్వారా పాఠశాలల్లో పిల్లలకు ఆటలు, యోగా, వ్యాయామాలను తప్పనిసరి చేయడం వల్ల వారిలో శారీరక దృఢత్వం పెరుగుతోంది. పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితం కాకుండా మైదానాల్లో ఆటలు ఆడడానికి ప్రోత్సాహం లభిస్తోంది. శారీరక శ్రమ వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి పని ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ను తగ్గించి రోజువారీ పనిలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ ప్రచారం వల్ల దేశంలో ఒక క్రీడా సంస్కృతి ఏర్పడింది. కబడ్డీ, ఖోఖో, యోగా లాంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు మళ్లీ ఆదరణ పెరిగింది. ఫ్రీడమ్ రన్, సైక్లోథాన్ వంటి సామూహిక ఈవెంట్ల వల్ల ప్రజల్లో సామాజిక బంధాలు బలపడుతున్నాయి. సైక్లింగ్, వాకింగ్ ప్రోత్సహించడం వల్ల స్వల్ప దూరాలకు వాహనాలు వాడకం తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. ఫిట్ ఇండియా సైక్లోథాన్, ఫ్రీడమ్ రన్, వాక్థాన్, సండే సన్ సైకిల్ వంటి విభిన్న కార్యక్రమాల ద్వారా కల్పిస్తున్న అవగాహన ఆరోగ్య భారత నిర్మాణానికి బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. ఫిట్ ఇండియా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: విజయవాడ కేంద్ర సమర్పణ మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నాగార్జున నటించిన చిత్రగీత కదంబం. అక్కినేని నాగార్జున ఆగస్టు 29, 1959లో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. ఈయన ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. నాగార్జున సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాలు కూడా నటించారు. నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి 9 నంది పురస్కారాలు, 3 దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, 2 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్నారు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నాగార్జున నటించిన చిత్రగీత కదంబం. నాగార్జున విక్రమ్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేశారు. 1989లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి చిత్రం అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1990లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ పాట విందాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరిప్పుడు వింటున్నారు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నాగార్జున నటించిన చిత్రగీత కదంబం. కార్యక్రమంలో ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే ఆగస్టు 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, మరొక నెంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో నటించారు. అన్నమయ్య, శ్రీరామదాసు, సిరిడీ సాయి మొదలైన వారి జీవిత చరిత్ర చిత్రాల్లో నటించి మెప్పించారు. 1995 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత అయ్యారు. హైదరాబాద్లో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్ష లేని సంస్థను కూడా నడిపిస్తున్నారు. నాగార్జున గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ పాట విందాం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
3: మీరు వింటున్నారు వరద గుడి కార్యక్రమంలో సినీ హీరో నాగార్జున నటించిన చిత్రగీత కదంబం. శివ చిత్రంకి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన నిన్నే పెళ్లాడుత భారీగా విజయవంతమైంది. కార్యక్రమంలో చివరిగా విందాం ఈ పాట.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నాగార్జున నటించిన చిత్రగీత కదంబం విన్నారు. నిలయంలో సమయం 9:35. ఇప్పుడు విందాం చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మొదటగా మనకు ఉత్తరం రాస్తున్నారండి. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్త, హిమబిందు, స్వాతి, మౌనిక, పరిమళ, నీలిమారెడ్డి వీరు లెనిన్ చిత్రం నుండి ఎట్టా ఎట్టాగా అనే పాటను ప్రసారం చేయాలంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట ప్రసారం అవుతుంది.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే ఆగస్టు 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 224-6605, మరొక నంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 08-77. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. ఇప్పుడు వింటున్నారు చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. తర్వాత మనకు ఉత్తరం రాస్తున్నారు చిన్న తిరుపతి గ్రామం కర్ణాటక నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. వీరు నువ్వే కావాలి చిత్రం నుండి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అనే పాటను ప్రసారం చేయాలంటూ కోరుతున్నారండి. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట ప్రసారం అవుతుంది.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడుబొల తామరా
1: సై బాల్,
0: బొరద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
6: చిక్కుకున్నాడు.
7: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
8: ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరిప్పుడు వింటున్నారు చిత్రలేఖ, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. తర్వాత మనకు ఉత్తరం రాస్తున్నారు మాదరపాకం వినాయక నగర్ నుండి. తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేసే రేడియో వారికి మా హృదయపూర్వక వందనములు. మీకు కూడా అండి, మీ ప్రసారములు అన్నీ వింటున్నాము, చాలా సంతోషం. మాకోసం మగధీరా చిత్రం నుండి ఒక పాటను ప్రసారం చేయాలంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీబాబు, తులసి, మేఘశ్రీ, మిత్ర, మన్నికుమార్, పుష్పలత, గౌతమ్ సాయి, జోయిత్ సాయి. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.

0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాస్తున్నారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి రాస్తున్నారండి. వీరికి రంగస్థలం చిత్రం నుండి రంగమ్మ మంగమ్మ అనే పాటను ప్రసారం చేయాలంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. తప్పకుండా అండి, వీరందరి కోసం మరి ఈ పాట ప్రసారం చేద్దాం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత మనకు ఉత్తరం రాశారండి ఏలూరు నుండి. వీరు ఏలూరు నుండి మనకు ఉత్తరం రాస్తున్నారండి. వీరు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట ప్రసారం.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్, చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే August 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 224-6605, మరొక నంబర్ 224-6606, STD కోడ్ 08-77. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ బజ్రదంత వైద్యశాల, సుమన్ ప్రజాదంత వైద్యశాల, వెంకటగిరి. మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. తర్వాత మనకు ఉత్తరం రాస్తున్నారు MR పల్లి నుండండి. తిరుపతి MR పల్లి నుండి ఉత్తరం రాస్తున్నారు. వీరికి 100% లవ్ చిత్రం నుండి పాటను ప్రసారం చేయాలంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు బిందు, తేజశ్రీ, జస్విక్, కుమార్, స్నేహ. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట ప్రసారం.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను

0: సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. ఇప్పుడు మీరు వింటున్నారు చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. తర్వాత మనకు ఉత్తరం రాస్తున్నారు రైల్వే కోడూరు నుండండి. వీరు కృష్ణ చిత్రం నుండి అదరకొట్టు అనే పాటను ప్రసారం చేయాలంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. అలాగే అండి, మీ అందరి కోసం ఈ పాట తప్పకుండా ప్రసారం చేస్తాం.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే ఆగస్ట్ 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, మరొక నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. మీరిప్పుడు వింటున్నారు చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. తర్వాత ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి రాస్తున్నారండి. వీరికి పవిత్ర బంధం చిత్రం నుండి మాయాదారి అందమా అనే పాటను ప్రసారం చేయాలంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు భరత్లాల్, పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, రమేష్, ఆదిత్య, శివరాం, లక్ష్మీప్రసాద్, శ్రీహరి, సాయి. తప్పకుండా అండి, మీ అందరికోసం ఈ పాట ప్రసారం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం.

0: 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్నారు చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. తర్వాత మనకు ఉత్తరం రాస్తున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి నుండి. వీరికి బద్రీనాథ్ చిత్రం నుండి రంబదిరే అనే పాటను ప్రసారం చేయాలంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, వనజ, గీత. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట ప్రసారం చేస్తాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరింతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది.

0: వింటున్నారు ఆకాశవాణి.
1: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: భారత ఆర్థిక వ్యవస్థలో గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న కీలకమైన పరివర్తనలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఒకటి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని కోట్లాది మంది పేదలు, గ్రామీణులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు బ్యాంకు ఖాతా అనేది మధ్యతరగతి, సంపన్న వర్గాలకే పరిమితమైన ఆర్థిక సాధనంగా కనిపించేది. కానీ జన్ధన్ యోజనతో బ్యాంకు ఖాతా ప్రతి సాధారణ పౌరుడి ఆర్థిక జీవితంలో ఒక ప్రాథమిక భాగంగా మారింది. పొదుపు నుంచి బీమా వరకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు అనేక సేవలకు ఈ ఖాతా ఒక ప్రవేశ ద్వారంగా నిలిచింది. 2014కి ముందు భారతదేశంలో సుమారు 65% మంది ప్రజలకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, శ్రామికులు, మహిళలు, చిన్న వ్యాపారులు బ్యాంకు ఖాతాలు లేకుండా నగదు కోసం అధిక వడ్డీ రేట్లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో జన్ధన్ యోజన రూపుదిద్దుకుంది. బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక భద్రతా భావాన్ని కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2021 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండాలని, ప్రతి వయోజనుడికి బీమా, పింఛను భద్రత ఉండాలని తెలియజేస్తూ జన్ధన్ యోజన ప్రకటించారు. జన్ధన్ యోజనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
2: ఆజాదీ కే పర్వ పర్ మేం యోజనా కో బహుత్ తేజ్ ఆగే బఢానే కా సంకల్ప కర్నే కే లియే ఆప్కే పాస్ ఆయా హూం. ఏక్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఇస్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కే మాధ్యమ సే హమ్ దేశ్ కే గరీబ్ సే గరీబ్ లోగో కో బ్యాంక్ అకౌంట్ కీ సువిధా సే జోడనా చాహతే హై. ఆజ్ కరోడో కరోడో పరివార హై జిస్కే పాస్ మొబైల్ ఫోన్ తో హై లేకిన్ బ్యాంక్ అకౌంట్ నహీ హై. యే స్థితి హమే బదల్నీ హై. దేశ్ కీ ఆర్థిక సంసాధన గరీబ్ కే కామ్ ఆయే. ఇస్కీ శురువాత్ యహీ సే హోతీ హై. యహీ తో హై జో ఖిడ్కీ ఖోల్తా హై. ఔర్ ఇస్లియే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కే తహత్ జో అకౌంట్ ఖోలేగా ఉస్కో డెబిట్ కార్డ్ దియా జాయేగా.
0: 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశంలో ఆర్థిక సార్వజనీనతకు కొత్త దిశను చూపింది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక బ్యాంకు ఖాతాను అందించడం, ఉచిత రూపే డెబిట్ కార్డు ఇవ్వడం, ప్రమాద బీమా రక్షణ కల్పించడం, అర్హులైన వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందించడం వంటి చర్యలు పేదలకు బ్యాంకింగ్ను చేరువ చేశాయి. జన్ధన్ యోజన సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి దాని విస్తృతి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 56.16 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ సంఖ్య భారతదేశ జనాభాలో ఆర్థిక సేవలను విస్తృతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమం ఎంత పెద్ద స్థాయిలో అమలైందో తెలియజేస్తుంది. ఈ ఖాతాల్లో 31.31 కోట్ల ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. అంటే మొత్తం జన్ధన్ ఖాతాల్లో 55.7% మహిళల ఖాతాలే. మహిళలకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం వారి ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్రకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా పొందేందుకు ఎంతో ఉపయోగకరంగా మారింది. జన్ధన్ యోజన ప్రభావం గ్రామీణ భారతదేశంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం జన్ధన్ ఖాతాల్లో 66.7% అంటే 37.48 కోట్ల ఖాతాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందినవే. గతంలో బ్యాంకు శాఖలు దూరంగా ఉండడం, కనీస బ్యాలెన్స్ వంటి నిబంధనలు, ఆర్థిక అవగాహన లోపం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉండేవి. జన్ధన్ యోజన బ్యాంకింగ్ కరస్పాండెంట్

వ్యవస్థ, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల సహకారంతో ఈ అంతరాన్ని గణనీయంగా తగ్గించింది. జన్ధన్ ఖాతాల సంఖ్య పెరగడంతో పాటు వాటిలో ప్రజలు ఉంచుతున్న డిపాజిట్లు కూడా భారీగా పెరిగాయి.

0: సుమారు మూడింతలు పెరగగా డిపాజిట్లు దాదాపు 12 రెట్లు పెరిగాయి. ఒక్కో జన్ధన్ ఖాతాల్లో సగటు డిపాజిట్ 4768గా ఉంది. 2015 ఆగస్టుతో పోలిస్తే ఈ సగటు డిపాజిట్ సుమారు 3.7 రెట్లు పెరిగింది. ప్రజలు తమ జన్ధన్ ఖాతాలను కేవలం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే కాకుండా పొదుపు కోసం కూడా ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. జన్ధన్ యోజన ద్వారా ఆర్థిక సార్వజనీనతకు మరో ముఖ్యమైన అంశం, ప్రతి ఖాతాదారుడికి ఉచిత రూపే డెబిట్ కార్డు అందించడం ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ ను సామాన్య ప్రజలకు చేరువ చేశాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. రూపే కార్డులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు, మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, యూపీఐ వంటి డిజిటల్ సాంకేతికతలు విస్తరించడంతో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు సుమారు 535 కోట్ల స్థాయిలో ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అవి 2338 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో పీఓఎస్, ఈ కామర్స్ రంగాల్లో రూపే కార్డు లావాదేవీలు 2017-18లో 67 కోట్లుగా ఉండగా 2024-25లో 93.85 కోట్లకు పెరిగాయి. దీనిని బట్టి జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాల విస్తరణకే పరిమితం కాకుండా భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి కూడా పరోక్షంగా బలమైన పునాది వేసిందని చెప్పవచ్చు.
1: మేరే పరివార్ జనో, ఆజ్ కే హీ దిన్ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన లాంచ్ కీ గయీ థీ. ఇస్ యోజన నే గావ్ ఆర్ గరీబ్ కే ఆర్థిక సశక్తికరణ కే సాథ్ హీ రోజగార్ నిర్మాణ మే భీ బహుత్ బడీ భూమికా నిభాయీ హై. పెహలే దేశ్ మే బహుత్ బడీ సంఖ్యా మే లోగో కే పాస్ బ్యాంక్ ఖాతా హీ నహీ థా, బిచారో నే బ్యాంక్ కా దర్వాజా నహీ దేఖా థా. లేకిన్ జన్ ధన్ యోజన కే కారణ 50 కరోడ్ సే జ్యాదా నయే బ్యాంక్ ఖాతే ఖోల్ చుకే హై.
0: జన్ధన్ యోజనకు అత్యంత కీలకమైన మరో ప్రయోజనం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా డీబీటీ వ్యవస్థతో దాని అనుసంధానం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు అందాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడానికి జన్ధన్ ఖాతాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గతంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు చేరే క్రమంలో మధ్యవర్తిత్వం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలుండేవి. జన్ధన్, ఆధార్, మొబైల్తో కూడిన జామ్ వ్యవస్థ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డీబీటీ పథకాల కింద 6.9 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. జన్ధన్, ఆధార్, మొబైల్ జామ్ వ్యవస్థలో జన్ధన్ ఖాతా కీలకమైన భాగంగా మారింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. మొబైల్ సాంకేతిక సమాచారాన్ని, డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం అనుసంధానమవడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత, వేగం, సమర్థత పెరిగాయి. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వ సహాయం నేరుగా చేరే మార్గం మరింత బలపడింది. జన్ధన్ యోజన కేవలం బ్యాంకు ఖాతా తెరవడం వరకే పరిమితం కాలేదు. ఖాతాదారులకు సామాజిక భద్రత కల్పించడంపైన దృష్టి పెట్టింది. జన్ధన్ ఖాతాదారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి జన్ సురక్ష పథకాలలో చేరే అవకాశం పొందారు. అలాగే పింఛను పథకాల ద్వారా భవిష్యత్ ఆర్థిక భద్రతకు మార్గం ఏర్పడింది. దీంతో ఒక సాధారణ బ్యాంకు ఖాతా పొదుపు, బీమా, పింఛను, ప్రభుత్వ ప్రయోజనాలు, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యం వంటి అనేక ఆర్థిక సేవలకు కేంద్రంగా మారింది. జన్ధన్ ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డుతో పాటు 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ కల్పించే సదుపాయం కూడా ఉంది. పేద కుటుంబాల్లో కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడే ఆర్థిక భారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బీమా రక్షణ కొంత ఆర్థిక భద్రతను అందిస్తుంది. అర్హత ఉన్న ఖాతాదారులకు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడం అత్యవసర సమయంలో ఆర్థిక సహాయానికి ఉపయోగపడుతుంది. జన్ధన్ ఖాతాల మరో ప్రత్యేకత ఏమిటంటే కేవైసీ నిబంధనలను పాటించే ప్రాథమిక ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకపోవడం. ఖాతాదారులు బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, సీడీఎంల ద్వారా నగదు డిపాజిట్ చేయవచ్చు. డిజిటల్ మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. నిబంధనలకు లోబడి నెలలో 4 నగదు ఉపసంహరణలను ఎలాంటి రుసుము లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాలు పేద కుటుంబాలకు బ్యాంకింగ్ను మరింత సులభతరం చేశాయి. ఆర్థిక సార్వజనీనతలో మహిళల పాత్రను పెంచడంలో కూడా జన్ధన్ యోజన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపింది. 31.31 కోట్ల మహిళల పేరిట ఖాతాలు ఉండడం ఒక ముఖ్యమైన సామాజిక మార్పుకు సంకేతం. మహిళకు సొంత బ్యాంక్

0: ఖాతా ఉండడం అంటే ఆమెకు తన డబ్బుపై ప్రత్యక్ష నియంత్రణ ఏర్పడడం, ప్రభుత్వ సహాయం నేరుగా ఆమె ఖాతాలోకి రావడం, పొదుపు చేసుకునే అవకాశం ఉండడం, బీమా లేదా పింఛను పథకాలలో చేరడం వంటి అవకాశాలు మహిళల ఆర్థిక సాధికారతను పెంచుతాయి. జన్ధన్ ఖాతా ఒక వ్యక్తి ఆర్థిక జీవితంలో తదుపరి అవకాశాలకు కూడా పునాది వేయగలదు. ఖాతాలో పొదుపు చరిత్ర ఏర్పడడం, బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం ద్వారా భవిష్యత్తులో రుణ సౌకర్యాలు పొందే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముద్ర వంటి రుణ పథకాలతో అనుసంధానం ద్వారా చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాంకు ఖాతా ఒక సాధారణ సేవ నుంచి ఆర్థిక సాధికారతకు ప్రారంభ బిందువుగా మారుతుంది. ఆర్థిక సార్వజనీనతను మరింత విస్తరించేందుకు 2025 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని సుమారు 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక శిబిరం నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ శిబిరాల ద్వారా కొత్త జన్ధన్ ఖాతాలు తెరవడం, కేవైసీ వివరాలను నవీకరించడం, నామినీ వివరాలను నమోదు చేయడం, బీమా పింఛను పథకాల్లో ప్రజలను చేర్చడం, మైక్రో ఇన్సూరెన్స్ను విస్తరించడం వంటి చర్యలను చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా వివిధ జిల్లాల్లో 177,102 శిబిరాలు నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జన్ధన్ యోజన విజయంలో మిషన్ మోడ్లో అమలు చేయడం ఒక ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, రాష్ట ప్రభుత్వాలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, డిజిటల్ సాంకేతిక వ్యవస్థలు, ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ కలిసి పనిచేయడం వల్ల ఈ పథకం ఇంత విస్తృత స్థాయిలో అమలైంది. ఒకే ప్రభుత్వ పథకం కాకుండా అనేక ఆర్థిక సేవలను ఒకే వ్యవస్థతో అనుసంధానించడం దీని ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఆర్థిక సార్వజనీనత ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రతి వ్యక్తికి ఖాతా ఉండడం మొదటి అడుగు మాత్రమే. ఆ ఖాతాలు చురుకుగా ఉండేలా చూడడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, బీమా పింఛను పథకాల పరిధిని మరింత విస్తరించడం, నిద్రణ ఖాతాలను తగ్గించడం వంటి అంశాలు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన వాటిని సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరగాలి. పీఎంజేడీవై ప్రారంభమైన 11 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలను పరిశీలిస్తే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మలుపు అని స్పష్టమవుతుంది. 56.16 కోట్ల ఖాతాలు, 2,67,756 కోట్ల డిపాజిట్లు, 31.31 కోట్ల మహిళా ఖాతాదారులు, 37.48 కోట్ల గ్రామీణ సెమీ అర్బన్ ఖాతాలు, 38.68 కోట్ల రూపే కార్డులు వంటి గణాంకాలు ఈ పథకం విస్తృతిని మాత్రమే కాకుండా దాని సామాజిక ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన భారత ఆర్థిక చరిత్రలో ఒక పథకం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చిన ఒక పరివర్తనాత్మక ఉద్యమం. ఒక సాధారణ బ్యాంకు ఖాతా ద్వారా పేదలకు పొదుపు అవకాశం లభించింది. బీమా, పింఛను, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యాలకు తలుపులు తెరుచుకున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబనకు అవకాశం పెరిగింది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత చేరువైంది. అందుకే జన్ధన్ యోజనను కేవలం బ్యాంకు ఖాతాల పథకంగా చూడడం సరైంది కాదు. ఇది ఆర్థిక సార్వజనీనత నుంచి ఆర్థిక సాధికారతకు, ఆర్థిక సాధికారత నుంచి ఆర్థిక స్వాతంత్ర్యానికి తీసుకువెళ్లే ఒక దీర్ఘకాలిక ప్రయాణానికి పునాది. భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బీమా, పింఛను, రుణ సదుపాయాలు మరింత విస్తరించే కొద్దీ జన్ధన్ ఖాతాల ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. దేశ అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఆర్థిక వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్యానికి జన్ధన్ యోజన ఒక బలమైన వేదికగా నిలిచింది. కోట్లాది భారతీయుల చేతుల్లో ఆర్థిక అవకాశాల తాళంచెవిని ఉంచిన ఈ పథకం సమగ్ర అభివృద్ది దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే అధ్యాయంగా మిగిలిపోతుంది.
1: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. హట్టి రిసాలా ఈ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? అసలు ఇదేంటి ఈ పండుగ ఏంటనేది కూడా నేను చెప్తాను. ఇంతకీ ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టారా లేదా చూద్దాం. ఎం నరేష్, మెస్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్.

లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి బాగున్నారా మేడం అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, కానీ ఆన్సర్ ఎక్కడా? హాయ్ తేజు గారు అంటూ నాకు మెసేజ్ కరెక్ట్ గా వచ్చింది. బెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. హాయ్ అండి. ఓకే, తర్వాత చల్లపందిరామర్ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు, కరెక్ట్ ఆన్సర్. సో మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. భాస్కర్ గారు ఫ్రమ్ బెడన, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి అంటూ పోరంకి నుంచి వీర రాఘవమ్మ, సాయి రేఖ, మోనిక మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అంటూ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ తో. నేను బాగున్నాను, థ్యాంక్ యూ. కరెక్ట్ ఆన్సర్ తో నెక్స్ట్ మెసేజ్ సీతారామాంజనేయులు గారు, కెళ్ళం సీతారామాంజనేయులు గారు తమ్మవరం గ్రామం పల్నాడు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గుడ్ మార్నింగ్ అండి అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహంకాళి రాజేశ్వరి గారు పొదులి విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ ప్రసాదం పాడలో ఉన్న అంటూ ఓకే, ఎవరంటే లెమల్లపాడు నుంచి భాను గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ, బట్ ఆన్సర్ చేశారు కానీ రాంగ్ అండి. సో ఇదన్నమాట ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్. అండ్ ఇంకా వస్తున్నాయి. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి, హట్టిరీసాల పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు అంటే మహారాష్ట్ర అనమాట. సో హోలీ తర్వాత రోజు ధూళివందనం అని చెప్పేసి జరుపుకుంటారు. ఆ ధూళివందనం సందర్భంగా ఒక చారిత్రాత్మక ఊరేగింపు కూడా నిర్వహిస్తారనమాట. ఇది ఒక 138 సంవత్సరాల ఒక పురాతన చారిత్రక సాంప్రదాయం అనమాట. సో అక్కడ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో మహారాష్ట్రలో సెలబ్రేట్ చేస్తారు ఇది హట్టిరీసాల. మనకు తెలియని ఫెస్టివల్స్ ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఓకే దెన్, సో నెక్స్ట్ ఇంకా వస్తున్నాయి మెసేజెస్. గుడ్ మార్నింగ్ అండి అంటూ రాఘవ గారు, కిషోర్ కుమార్ మెసేజ్ పంపించారు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. తర్వాత ఆన్సర్ అయితే రాలేదు. ఇక డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ వీళ్ళందరూ మహారాష్ట్ర అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మరి ఈ వాల్టి హరివిల్లు ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, ఏంటి ఇంత పెద్ద పేరు చెప్పేస్తోంది తేజు అనుకుంటున్నారా? మనం సింపుల్ గా ICAR అని చెప్పి చదువుతాం ఇంగ్లీష్ లో, చిన్న షార్ట్ ఫామ్ లో అయితే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. మరి దీని ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని. సో విన్నారు కదా, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అంటే ICAR. సో ఇది ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
5: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?

0: మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది అని అడిగాను కదా, మరి ఎంత కష్టంగా అడిగినా సరే మన వాళ్ళు టక్కటక్క ఆన్సర్స్ బాగానే పెట్టేస్తారండి. ఆన్సర్ పంపించేస్తారు కరెక్ట్ గా. బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుంచి. పిన్ కోడ్ మర్చిపోయారు మీరంతే. కెల్లం సీతారామాంజనేయులు గారు, తమ్మవరం గ్రామం పెద్దకూరపాడు మండలం పల్నాడు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పడిన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల్యం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకట చలపతి గారు కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రం అంబటి నగర్ కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెస్సి, విజయ, రోజా, అలహాబాద్ అంటున్నారా? కాదండి, రాంగ్ ఆన్సర్. మహంకాళి గారు రాజేశ్వరి పొదిలి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అంటూ నమస్తే చెప్తూ మైదుకూరు నుంచి జాఫర్ హుసేన్ గారు మెసేజ్ పంపించారు. చిన్న గొట్టిగల్లు ఆంధ్రప్రదేశ్ నుంచి మెసేజ్ మైదుకూరు జాఫర్ గారు. ఇంతకు మీ ఆన్సర్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ అని పెట్టారా? కానీ కాదండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. తర్వాత ఎంవి నందకుమార్ సున్నిపేంట శ్రీశైలం టౌన్షిప్ అండ్ ప్రాజెక్టా, ఇవన్నీ పెట్టకూడదండి, ఊరు పేరు చాలు. నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ కే సురేంద్రనాథ్ గారు, కే కార్తిక్ అండ్ చైత్ర ఒరిస్సా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపూర్ నుంచి పంపించారు గుడ్ మార్నింగ్ అండి అంటూ మస్తాన్ అండ్ ఫ్యామిలీ గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, హరినాథపురం నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. ముసాపేట నగర్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ, కానీ రాంగ్ ఆన్సర్ అండి. అనంతపూర్ నుంచి మెసేజ్ అక్తర్ గారు, ఇమాంబి గారు, వలి బాషా గారు, వీళ్ళందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత గుడ్ మార్నింగ్ అండి అంటూ మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం నుంచి మెసేజ్ వచ్చింది మనకి, కందలపల్లె గ్రామం నుంచి. హరిబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. సో వచ్చింది, ఓకే. ఆన్సర్స్ అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్ గానే పెట్టేశారు. సో ఇక ఆన్సర్ ఏంటి, మన దేశ రాజధాని న్యూఢిల్లీ. సో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ ఎక్కడుంది ప్రధాన కార్యాలయం అంటే న్యూఢిల్లీలో ఉంది అదనమాట సంగతి. నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది చెప్తాను. రాజశేఖర్ గారు, మేడం నేను క్వశ్చన్ వినలేదండి అంటున్నారా, బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు రాజశేఖర్ రాజు గారు. సరే, ఇప్పుడు ఆ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ అడగబోయేదైనా వినేసి పంపించండి మెసేజ్.

సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ ఒకటి జరిగిందనమాట రీసెంట్ గా. మరి అది సక్సెస్ఫుల్ గా రన్ అయింది కూడా. సో ఆ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. మరి దాని పేరేంటి? విన్నారు కదా, భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ అనమాట. మరి అది సక్సెస్ఫుల్ గా జరిగింది రీసెంట్ గా. మరి దాని పేరేంటి? చాలా ఈజీ పేరు, అండ్ ఒక పురాణాలలో మనం వినే ఉంటాం ఈ పేరుని. ఇంకా మీకు క్లూ కూడా ఇచ్చేసాను. సో వినారు కాబట్టి ఆన్సర్ ఏంటో, ఏమై ఉంటుందో గెస్ చేసి నాకు పంపించండి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ ఇక మనమైతే బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. నా సామి రంగ సినిమా నుంచి వినేసాం నాగార్జున గారి పాట. ఇక మనమైతే హర్వీలులో ఉన్నాం కదా, నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటున్నాం? సో ఒక క్వశ్చన్ అయితే అడిగాను మిమ్మల్ని నేను, చాలా ఈజీ క్వశ్చన్. భూమి నుంచి గగన తలంలోకి దూసుకెళ్లే ఒక భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ రీసెంట్ గా జరిగింది, అది సక్సెస్ కూడా అయింది. మరి దాని పేరేంటి అని అడిగాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారో. ఎవరేదో రాకెట్లని అదని ఇదని చాలానే పెడుతున్నారు, ఇంతకీ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయా లేదా? నందిపేట నుంచి వెంకటేష్ గారు మెసేజ్ పంపించారండి, కానీ ఆన్సర్ ఎక్కడ రాలేదు. నెక్స్ట్ మెసేజ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ వచ్చింది కానీ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ గారు వెంకటాచలపతి గారు,

అని రాంగ్ అండి ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరనాథపురం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగరందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కానీ రాంగ్ అండి. నెక్స్ట్ జయరామ్ గారు పడిపుట్ల బయలు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అంబటినగర్, ఆన్సర్ గగన్య అని అంటున్నారా? కాదండి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో ఓకే సురేంద్రనాథ్, కార్తిక్ అండ్ చైత్ర. జర్సు కూడా ఒడిశా నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి ఖాసిం అండ్ ముత్తుజావలి, కరెక్ట్ ఆన్సర్. సారీ, కరెక్ట్ ఆన్సర్ కాదు, బ్రహ్మోస్ అంటున్నారు మీరు, కాదండి. నెక్స్ట్ బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ గారు సున్నిపెంట శ్రీశైలం నుంచి మెసేజ్ పంపించారు, నంద్యాల మండలం, కానీ రాంగ్ అండి. కేవి రమణమూర్తి గారు మెసేజ్ పంపించారు శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్. సిగ్నల్ లేనందువలన వినలేకపోయాను, మరొకసారి వినిపించండి. ఓకే, నేను రిపీట్ చేశాను, మీరు విన్నారా? మరి ఒక మెసేజ్ అయితే వచ్చింది, మీ పేరు పెట్టలేదు కానీ. ఓకే, అనంతపూర్ నుంచి ఇమాంబి గారు, వలీభాష గారు, అక్తర్ గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి ఆన్సర్ అది. తర్వాత మహంకాళి గారు రాజేశ్వరి పొదిలి నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కానీ రాంగ్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. తేజు మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియలేదు, మీరే చెప్పగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఓకే, చెల్లపందిరామర్ అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పెట్టారు. విక్రమ్ వన్ అంటున్నారా? కొంతమంది విక్రమ్ వన్ అని, రాకెట్ V2 అని, ఇక ఇలా చాలా కష్టపడుతున్నారు మొత్తానికి ఆన్సర్ పెట్టడానికి, కానీ ఇవేవి కాదు, చాలా ఈజియెస్ట్. అండ్ నేను ఒక క్లూ కూడా ఇచ్చాను, పురాణాలకు సంబంధించిన పేరు, రెండే రెండు అక్షరాలు. ఇంకా నేను చెప్పాలంటే, ఎస్ కరెక్ట్ ఆన్సర్తో భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ పంపించారు. సో పృథ్వీ గారా? కాదు, పృథ్వీ అని పెడుతున్నారా? ఎవరంటే పెడన జోగనేంద్ర గౌరణ అప్పలరాజు గారు, కానీ కాదండి, కుశ. సో భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ అంటారు దీన్ని. సో ఫస్ట్ లాంగ్ రేంజ్ మిసైల్, షార్ట్ ఫామ్ లో LRM అని కూడా పిలవచ్చు, కుసా LRM, లాంగ్ రేంజ్ మిసైల్. మరి ఇది రీసెంట్ గా సక్సెస్ఫుల్ గా టెస్ట్ అయితే జరిగింది. సో దీని పేరు ఏంటి అంటే కుసా. నేను పురాణాల్లో పేరు అని అన్నాను అంటే అర్థం లవకుశ. సో మనం పేర్లు వింటూ ఉంటాం, కుశా అదనమాట విషయం. ఓకే దెన్, సో ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, కానీ 10:48 అలా అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడతో మనం హరివిల్లుకి అలా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో ఇంకా మెసేజ్లు కూడా వస్తున్నాయి, చూద్దాం. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్ అండ్ శృతి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వల్లిక గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా, రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్. సో ఓకే దెన్, సో ఇక్కడతో ఆపేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక షోలో మళ్ళీ కలర్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో, మంచి మంచి సాంగ్స్ తో మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ RJ తేజు సైనింగ్ ఆఫ్.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

0: అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బి. ఆధునిక యుద్దాల్లో డ్రోన్లు క్షిపణుల పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల యుద్దాల్లో ఇప్పటికీ ట్యాంకులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ట్యాంకులు దేశ సరిహద్దుల్లో ఇనుపగోడలా నిలుస్తూ మన సైనికుల మనస్థైర్యాన్ని పెంచుతున్నాయని వివరించారు. 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ యూనిట్లో 472 కోట్ల రూపాయల వ్యయంతో టీసీఎస్ యుద్ద ట్యాంకుల మరమ్మతులు పునరుద్దరణ కేంద్ర నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికుమార్ అన్నారు. ఏ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యతపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చునని తెలిపారు. అందరిలోకి సంస్కృతం నినాదంతో సంస్కృత సప్తాహం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్చంద్ర తెలిపారు. గుంటూరులో నిర్వహించిన సంస్కృత సప్తాహం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంస్కృతాన్ని సామాన్యులకు చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈరోజు ఉదయం ఘనంగా జరిగింది. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం ఘాట్రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభం కాగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్జీవన్ మిషన్ పథకం ఎందరికో శుద్ధ జలాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం కింద 2019 వరకు రక్షిత మంచినీటిని అందించింది. ఈ పథకాన్ని జల్జీవన్ మిషన్ గా మార్చడం జరిగింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. ఈ పథకం కింద ప్రకాశం జిల్లాకు 3369 పనులను 2144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టారు. ఈ పనులను మార్చి 2028 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో వేగంగా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఆధార్ సేవల పురోగతిని వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ విద్య, వైద్య, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామ వార్డు సచివాలయాలు, బ్యాంకులు తదితర శాఖల అధికారులతో సమావేశంపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడి

0: వస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం.

0: హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుం. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరి కలెక్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 11:05 అయిపోయి 6 నిమిషం కూడా కాబోతుంది. మరి ఈ టైంలో 11 to 12 అంటే సినిమా కబుర్లు అంటూ మీకోసం సినిమా వార్తల్ని విశేషాలని ఎన్నిటినో తీసుకొచ్చేశాను. వాటన్నిటిని మీతో పంచుకుంటాను ఈ సమయంలో. మరి ముందుగా మీకోసం అయితే కనుక ఒక మంచి సాంగ్తో వినిపించేస్తున్నాను ఫ్రమ్ ది మూవీ రాజా ది గ్రేట్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తానండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యాగులో నన్ను ఇడియట్ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ని కన్నులారా.
2: ఏట్రా మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది?

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి

వెల్ మరియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. బేసికల్ గా భయ్య, మన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక సినిమా వైపు చాలా గట్టిగా తిరిగి చూస్తున్నారు భయ్య. ఆ సినిమా ఏంటి అంటే మన పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ రాబోతున్నటువంటి చిత్రం గురించి. మరి ఈ మూవీ గురించి అంతలా ఎందుకు చర్చించుకుంటున్నారు అంటే ఒక ముఖ్యమైన విషయం అయితే బాగా హల్చల్ చేస్తుంది. అదేంటి అంటే ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారని టాక్. మరి అందులోనూ ఒక కొత్త గెటప్లో కనిపించబోతున్నారట. అది కనుక ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కనుక ఆల్రెడీ మూవీ టీమ్ అంతా ప్లాన్ చేస్తున్నారట. దాని గురించి ఏమాత్రం బయటకు రాకుండా ఉండే ప్రయత్నాలు చాలా గట్టిగా బలంగానే చేస్తున్నారట. మరి ఆ గెటప్ ఎలా ఉండబోతుంది, ఆ స్టోరీకి తగ్గట్టు త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ని ఏ రకంగా మోల్డ్ చేయబోతున్నారు అనేది మనం వెండి తెర మీద చూసి ఆనందిద్దాం. ఏదేమైనా కానీ ఇట్లాంటి సినిమాలు రావాలి భయ్య, వస్తేనే కదా చక్కగా మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ దేవరా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తుండండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలు

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. మరుపు నేను చెప్పబోతున్న ఈ విషయం అయితే కనుక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఆల్మోస్ట్ మన ఇండస్ట్రీ మాత్రమే కాదండి, పక్క ఇండస్ట్రీలు కూడా తొంగి తొంగి చూస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా మీద బజ్ ఆ రేంజ్ లో ఉంది. బేసికల్ గా మన ప్రభాస్ అన్న మూవీ వచ్చిందంటేనే మామూలుగా ఉండదు మొత్తం అంతా. అలాంటిది ఆయనకి సందీప్ రెడ్డి వంగ గారు కూడా కాస్త యాడ్ అయ్యి స్పిరిట్ ని కలిపితే ఎలా ఉంటుంది? యాజ్ ఇట్ ఈస్ దీనిని స్పిరిట్ మూవీలో చూపించబోతున్నారట ఈ కాంబినేషన్. సో మరి ఈ కాంబినేషన్ రాబోతున్న ఈ మూవీ కోసం ఆల్మోస్ట్ బీభత్సమైనటువంటి టాక్స్ ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమబద్ధమో పక్కన పెడితే ఇప్పుడైతే నేను చెప్పబోతున్న ఈ విషయం అయితే కనుక ఆల్మోస్ట్ మన ఫిల్మ్ సర్కిల్స్ లో చాలా బలంగా వినపడుతున్న టాక్. అది ఏమిటి అంటే, ఈ సినిమాలో ప్రత్యేకించి ఒక ఎపిసోడ్ కోసం ఒక స్టార్ హీరోతో వాయిస్ ఓవర్ తీసుకుని నేరేషన్ చెప్పించబోతున్నారు అనే టాక్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. ఇది గనక నిజమైతే భయ్యా, ఆ స్టార్ హీరో ఎవరా ఎవరా అని చెప్పి బీభత్సంగా రూమర్స్ జరుగుతున్నాయి, కానీ ఎవరైనా పర్లేదు భయ్యా, సినిమాకి ఆల్రెడీ బజ్ క్రియేట్ అయి ఉంది. ఇది మరింత బజ్ ని పెంచే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. చూద్దాం ఎంత తొందరగా సినిమా కంప్లీట్ అయిపోయి ఎంత తొందరగా వెండితెర మీద వస్తే అంత తొందరగా చూసి మనం ఆనందిద్దాం. మనం ఉన్నది అందుకే కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం బాహుబలి మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో వృషభ ఈ సినిమా టైటిల్తో హీరో నాగ చైతన్య గారు మరియు డైరెక్టర్ చందు మునిటి గారి కాంబినేషన్ లో ఒక సరికొత్త చిత్రం అయితే కనుక రూపుదిద్దుకోబోతుంది. ఆల్రెడీ షూటింగ్ అయితే కనుక సగం జరిగింది, మిగతా సగానికి కూడా ఒక భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట మూవీ టీమ్. ఆల్రెడీ కాంబినేషన్ అంటేనే ఒక మంచి హిట్ పేరు. ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్. బట్ ఇప్పుడు ఈ మూవీ వృషభ కోసం మాత్రం ఈ మూవీ సరికొత్తగా ఒక స్పిరిచువల్ స్టోరీ లైన్ తో ఇంతవరకు మనం ఎన్నడూ చూడని గ్రాఫిక్స్ తో ఈ మూవీని తెరకెక్కించడానికి చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తుందట మూవీ టీమ్. సో మరి ఇటువంటి స్పిరిచువల్ టచ్ ఉన్న మూవీ అంటే బేసిక్ గానే మన చందు మునిటి గారు చాలా బాగా తీస్తారు ఇటువంటి లైన్ ని. ఇక ఇట్లాంటి లైన్ అందితే వృషభ అంటూ ఆ టైటిల్ లోనే ఏదో కాస్త మంచి బజ్ వినబడుతుంది. చూద్దాం ఈ సినిమా చాలా బాగా తీసి మీరనుకుంటున్న గ్రాఫిక్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చి ఒక సంచలనాన్ని క్రియేట్ చేయాలని కోరుకుందాం. మరిప్పుడైతే మీకోసం సవ్య సచ్మో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో డాషింగ్ డైరెక్టర్ శ్రీను వైట్ల మరియు క్యూట్ చామ్ బాయ్ శర్వానంద్ ఈ కాంబినేషన్ లో ఒక మూవీ అయితే గనక ఆల్రెడీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ మూవీ కోసం మన డైరెక్టర్ శ్రీను వైట్ల గారు తనదైన మార్క్ తో కొన్ని కామెడీస్ ని ప్రత్యేకించి ఆయనే రాసి మరీ వాటిని షూట్ చేశారట. అసలు ఈ సీన్లు అయితే గనక అస్సలు హిల్లేరియస్ గా వచ్చాయట. ఈ సీన్ను చూసిన తర్వాత మూవీలో జనాలంతా థియేటర్లలో అసలు కేరింతలు కొట్టడం ఖాయమంటున్నారు మూవీ టీమ్. భయ్యా నిజంగా ఎట్లాంటిదే భయ్యా, మాకు కావాల్సింది. కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి భయ్యా, వాళ్ళు తీసిన సినిమాలు చూస్తుంటే మళ్లీ మళ్ళీ ఎన్నిసార్లు చూద్దామా, అందరితో కలిసి ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఒక్కళ్ళే చూసి వాటిని అలా కాన్సన్ట్రేషన్ గా చూడాలనిపిస్తుంది. కానీ మీరు తీసే సినిమాలు ఉంటాయి భయ్యా, వాటిని ఫ్యామిలీ అందరితో ఫ్రెండ్స్ అందరితో కూర్చొని నవ్వుతూ నవ్వుతూ చూడాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలే రావాలని ఇంకా కోరుకుంటున్నాం. వస్తే గనక ఖచ్చితంగా మంచి భారీ విజయం మీ ఖాతాలు పడినట్టే అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఆనందం మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటియో చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి మరి ఈనాటి మన ఈ సినిమా కబుర్లో మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదర సోదరిమణులు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు కట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతి సోదరులు తమ సోదరిమణులను రక్షిస్తామని, అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందిస్తారు. నేపాల్లో ఆకస్మిక వరదల విషాదం కారణంగా చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేపాల్లో ఇప్పటి వరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు రాష్టానికి చేరారు. ప్రభుత్వ సాయంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు కాకినాడకు తీసుకువచ్చారు. ఈ నెల 3న చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఇంజన్లో సమస్యలు తలెత్తడంతో తిరిగి రాలేకపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద వారి ఆచూకీ లభ్యమైంది. తెరచాపు వేసుకుని నీటి వాలుగా తీరానికి వెళ్లినట్లు బాధితులు తెలిపారు. రాష్టంలో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం 10 అత్యవసర చికిత్సా విభాగాలు, 12 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 249.50 కోట్లతో వీటిని నిర్మించారు. కేంద్రం 60%, రాష్ట ప్రభుత్వం 40% నిధులు అందించాయి. రాష్టంలో ఏడాది పంటల బీమా చేసిన విస్తీర్ణం పెరిగింది. గతేడాది ఖరీఫ్లో 19 లక్షల ఎకరాలకు బీమా చేయగా ఈ ఏడాది 40.63 లక్షల ఎకరాలకు చేరింది. రైతులు తమ వాటాగా 265.50 కోట్ల ప్రీమియం చెల్లించారు. అయితే పంటల బీమా వర్తించాలంటే ప్రతి రైతు ఈ పంటలో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పంటల బీమా చేసిన దానికి ఆమోదం లభించదు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించే చర్యల్లో భాగంగా రాష్టవ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం 98.47% మేర పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి రాష్టంలో 14 ఏళ్ల వయసున్న బాలికలు 345,377 మంది ఉండగా ఇప్పటి వరకు 340,108 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. Prime Minister Narendra Modi has said that the Jan Dhan

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
2: చూడు ట్రిప్ అని తీసుకు.

0: వచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆతిథ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ. భయ ఏ ఊర్లోనైనా ఒకటో రెండో వంతలుంటాయి, కానీ ఈ ఊరేంటో భయ చాలా ప్రత్యేకమైన ఊరు. ఎందుకంటే ఊర్ల మధ్యన వంతెన కట్టారో లేక వంతెనల మధ్యనే ఊరు కట్టారో అర్థం కాదు భయ్యా. లేకపోతే ఏంటండి, ఎక్కడన్నా ఒకటో రెండో ఉంటాయి, కానీ ఈ ఊర్లో ఏకంగా 446 బ్రిడ్జులు ఉన్నాయట. అదేంటో మరి. అందుకే ఈ ఊరికి ఒక ప్రత్యేకమైన ట్యాగ్లైన్ కూడా ఉంది, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ అంటారట ఈ ఊరిని. ఇది ఎక్కడనుకున్నారా, అమెరికాలోని పిట్స్బర్గ్. ఈ పిట్స్బర్గ్ లో ఉందట ఈ సిటీ ఆఫ్ బ్రిడ్జెస్. మీరు కానీ అటువైపు వెళ్తే ఒకసారి లెక్క ఏమైనా అటు ఇటుగా ఉందేమో, మీరు కూడా ఈసారి కౌంట్ చేసి చెప్పండి కరెక్ట్గా 446 ఉన్నాయో లేదు. ఎందుకంటే మనం ఏమైనా చూడకుండా మర్చిపోతాం కదా, అంత దూరం వెళ్ళి చూడకపోతే ఎట్టా, మరి డబ్బులు వేస్ట్ అయిపోవు. అదనమాట సంగతి. ఈలోపు మీరు దీని గురించి ఆలోచిస్తుండండి, ఒక మంచి సాంగ్ అయితే వినిపిస్తాను, వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
5: 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తల్ని వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 317,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కండ్లోని శాస్త్రీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కండ్లోని లాల్ బహదూర్ శాస్త్రీ స్మారక చిహ్నం, నగరంలోని శాస్త్రీ వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కండ్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కండ్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ది దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమాపేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమాపేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్ లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లాల నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది.

నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్టాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్టపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్దిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్బంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్టపతి చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్మూ కశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్బంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర చెడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పీఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ

0: పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, మనలో భయ చాలా మందికి ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనుకుని ఏదో వాళ్ల హ్యాపీనెస్ కోసం మొహమాటానికి కాస్త ఒక చిన్న స్మైల్ ఇచ్చి అని అవుతాం. ఇది కూడా ఒకందుకు మంచిదని అంటున్నారు. ఎందుకంటే అలా నవ్వినప్పుడు మన మెదడుకి మనం హ్యాపీగా ఉన్నాము అనే సంకేతాలు వెళ్తాయట. అవి అలా అందడం వల్ల మన మూడును కూడా అవి కాస్త హ్యాపీగా ఉంచుతుందట. ఇదేదో కూడా కొంచెం బాగానే ఉన్నట్టుంది కదా. మనం చేసే పనులు ఒక్కొక్కసారి మనకి మంచిని చేస్తాయంటే కూడా ఇది ఒక చిన్న ఉదాహరణ అంటుందన్నమాట. అదే విషయం మరిప్పుడైతే మీకోసం శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పుట్టిందా ఓ అక్షరమే కాగితపు

bye-bye. Jimmy.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటాం. భయ్యా, కొన్ని కొన్ని జీవులు జంతువులు ఉంటాయి భయ్యా, వీటిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది అరే రేవి ఎంత అదృష్ట జాతకులా అని. ఇలా నాకెందుకు అనిపించిందో మీకు చెప్తాను భయ్యా. ఈ పాండాలు ఉన్నాయి చూశారు, ఈ పాండాలు ఇవి జన్మత చాలా అదృష్టవంతురాలు భయ్యా ఇవన్నీ. ఎందుకంటే దేవుడు వీటికి ఒక మంచి వరాన్ని ఇచ్చేశాడు. అదేంటంటే వీటికి నిద్ర వచ్చిందనుకోండి, ఆ నిద్ర రావడమే ఆలస్యం. అది చెట్ట పొట్ట పొదల ఎండ వాన అబ్బే, అసలు ప్రకృతితోనూ ఏదో సంబంధం లేదు భయ్యా. వాటికి కావాల్సిన మంచి నిద్ర, నిద్రకు కాదేది అనర్హం అంటే ఇవి. అందుకే చక్కగా తింటాయి, చక్కగా బొజ్జుంటాయి. అదృష్ట జాతకులు అంటారు వీటినే. అదనమాట సంగతి. మరి ఇంత మంచి విషయం అన్న తర్వాత ఒక పాట కూడా వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా, చిటిక మీద చిటిక వేసరా, నా వేలు చూడు నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా. అరే రెండయ్య రెండయ్య లైటింగ్ పోతయ్య, ఎక్కడు నరయ్య ఎప్పుడో సరయ్య, చిటిక మీద తమ్ముడు చిటిక మీద చిటిక.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా సోదర సోదరిమణులు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు కట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతి సోదరులు తమ సోదరిమణులను రక్షిస్తామని, అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందజేస్తారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఒక మైలురాయిని సూచిస్తుంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయి. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత చొరవగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను పునర్నిర్వచిస్తూనే ఉంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు ఎంపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ ఉదయం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఫిట్ ఇండియా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని కోరారు. దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన యువతకు వివిధ రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ప్రధానమంత్రి కౌశల్ యోజన విజయవంతంగా అమలవుతోంది. పీఎంకేవీవైలో కంప్యూటర్ సంబంధిత కోర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ హార్డ్వేర్, సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్, టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మొబైల్ ఫోన్ హార్డ్వేర్ రిపేర్, రిటైల్ సేల్స్ అసోసియేషన్ వంటి పలు రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కాఫీ, టీ సెంటర్లు వంటి చిన్న తరహా వ్యాపారాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచి కుటుంబానికి చేదోడుగా నిలిచేలా చర్యలు చేపట్టింది. ఇందుకుగాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన నేటివ్ అరకు కాఫీ, ఛాయ్ రాస్తా, గాటోస్ కేఫ్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. రాష్ట వ్యాప్తంగా ఈ సంస్థలు ఒక్కొక్కటి ఒక్కో జిల్లాలో 5 చొప్పున మొత్తం 140 ఏర్పాటు చేసేందుకు సర్ప అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: అనగా 1:06. మరి ఈ టైంలో మనమంతా ధీరే అంటూ ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ధీర ప్రోగ్రామ్ని. చాలామంది మహిళలు వారి స్కిన్ కోసం అనేక చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అటువంటి వారు కాస్తంత స్కిన్ గ్లో పెంచుకోవడం కోసం బీట్రూట్ జ్యూస్ మరియు దాంట్లో కొద్దిగా శనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసి ఒక 10 నిమిషాల నుంచి 1/4 గంటలోపు ఉంచి తీసేసి కాస్త చల్లటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే స్కిన్ టైట్ అయ్యి చాలా మంచి గ్లో వస్తుందట. మరి ఎన్నో చిట్కాలు పాటించాము, ఇది కూడా కాస్త మనకి ఇంట్లో ఉండే న్యాచురలే కదా, ట్రై చేస్తే బాగుంటే మంచిదే కదా. ఇది మహిళలకు మాత్రమే కాదండోయ్, ఆ అబ్బాయిలకు కూడా పనిచేస్తుందట. చూడండి మరి ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అదనమాట సంగతి, ఇప్పుడైతే మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినయ విదయ రామ నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Baby, you are so beautiful, full, no, okay, until let's just chill, chill. Ni kallalo ne unde munta kall, kall. Ni vallave ee vampulo na vela, vela.

అలా కార్ నీలో మీ అల్లం కార్ మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్ బార్ ఎగ్ బార్ డప్పే సిస్టప్ బార్ ఎగ్ బార్ ఎగ్ బార్ టచ్ ఏ బ్రో డాన్స్ ఫ్లోర్.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా జన్ధన్ యోజన దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం కింద తెరిచిన ఖాతాల్లో 78% గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలు

0: చెందినవని, సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో యంత్ర పరికరాల ప్రారంభ సమయంలో కలప వ్యర్థాలను ఇంధనంగా వినియోగించడం వల్ల కాలుష్య వాయువుల ద్వారా కృష్ణంపాలెం గ్రామం పునరావాస కాలనీ వైపు వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాలుష్య నియంత్రణ పరికరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం శుద్ది చేసిన ఉద్గారాలను తగిన ఎత్తులోని చిమ్నీ ద్వారా విడుదల చేసిన తర్వాతే కార్యకలాపాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు సంస్థ యాజమాన్యానికి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పాత వ్యర్థాల తొలగింపు, వ్యర్థాల శుద్ది కేంద్రాల ఏర్పాటు పనులపై అమరావతి సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ 150 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఏళ్లలోనే వెలిగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. వెలిగొండ నిర్వాసితులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలియజేస్తూ
1: 2026 ఆగస్టు కల్లా వెలుగొండను పూర్తి చేసి ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి ఒక లక్ష్యం నిర్దేశించడం, 2,250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి 2025 ఆ ఫీడర్ కెనాల్కు సంబంధించినటువంటి 5.3 కిలోమీటర్ల సీసీ వాల్ నిర్మాణం చేసి 11 కిలోమీటర్ల లైనింగ్ ను పూర్తి చేశాం. 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు ని అందించేటువంటి కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల్రేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఈరోజు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకువచ్చారు. ఈ నెల 3వ తేదీన చేపల వేటకు వెళ్లిన వారి బోటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టీ వద్ద మత్స్యకారుల ఆచూకీ గుర్తించారు. వారిని రాష్ట్రానికి తీసుకురావడంతో కాకినాడకు చేరుకున్న మత్స్యకారులకు స్థానిక శాసనసభ్యులు వి కొండబాబు, మండలి సభ్యులు రాజశేఖర్ స్వాగతం పలికారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 4.43 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నామని చెప్పారు. రహదారి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన ఈరోజు ఉదయపు నడకలో పాల్గొన్నారు. అనంతరం మాధవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని పివిఎన్ మాధవ్ సూచిస్తూ
2: జ్ఞాన భండారమైన ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో తిరగటం జరిగింది. అలాగే ఇంకో పక్క ప్రకృతి అందాలు, వృక్ష సంపద ఉంది. కొంచెం అద్భుతమైన వాతావరణంలో ఉదయాన్నే ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం జోడవటం ఏదైతుందో నిజంగానే చాలా సంతోషం. అందరూ కూడా తప్పనిసరిగా ఫిట్ గా ఉండడానికి ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ మూవ్మెంట్ లో మనందరం కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవ్వాలి. ఆ విధంగా నేను ప్రతిరోజు యోగా చేయటం, అలాగే వాకింగ్ చేయటం నిత్య విధిగా మార్చుకోవాలి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజం

0: నిర్మాణం చేయడానికి మనకు కారణం అవసరం.
1: జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్యభవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 2047 నాటికి రాష్ట భౌగోళిక విస్తీర్ణంలో అటవీ వృక్ష విస్తీర్ణాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగించగా ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. తారకరామా స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిని మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ అధికారులు చేపడుతున్న చర్యలపై జిల్లా ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులతో కలిసి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులు మరణించిన వారి పేరు నమోదులను పరిశీలించాలని సూచించారు. చేనేతల సంక్షేమం ఆర్థిక భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవల పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో

0: లో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అటు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న ధీర కార్యక్రమంలో. మరిప్పుడు నెక్స్ట్ మీకోసం చెప్పబోతున్నవి బ్యూటీ టిప్ ఏమిటి అంటే, చాలా మంది మహిళల్లో హెయిర్ బాగా డ్రై అయిపోయి కుదుళ్ళు కాస్త వీక్గా ఉంటాయి. అటువంటి వారు కాస్త వేపాకుల పేస్ట్లో కొంచెం అలోవెరా పేస్ట్ను కూడా కలిపి కుదుళ్ళకు పట్టిస్తే ఈ సమస్య నుంచి కాస్త త్వరగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందట. మన సింపుల్ రెమెడీస్ కదా ఇవి, మనకి ఇంట్లో ఉండే కదా, కొంచెం అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందేమో, ట్రై చేద్దాం అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం శ్రీనివాస కళ్యాణ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ వచ్చింది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: అద్భుతమైన నటీనటులు

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర కార్యక్రమంలో ఉమెన్స్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, సో మరి చాలా మందిలో వారి స్కిన్ కాస్త చాలా డల్గా ఉందని, పేలవంగా ఉందని, స్కిన్ టెక్చర్ బాగలేదని చాలా మంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. సో దానికి ప్రధానమైన కారణం మన ఆహారం కూడా అయి ఉండవచ్చు. సో చాలామంది ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు, అంటే బాగా డీప్ ఫ్రై చేసిన, రోస్ట్ చేసినవి, అట్లాంటి ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కాస్త పింపుల్స్ వచ్చి ఫేస్ అంతా కాస్త బాగా ఆయిల్గా కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుందట. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం తీసుకునే ఆహారంలో మంచి సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. సో అప్పుడప్పుడన్నా కాస్త స్కిన్ మనం పట్టించుకుందాం, ఎందుకంటే బాగా ఎలివేట్ అయ్యేది ఫేసే కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరికోసం హైట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాక్షణం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 2:32 అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా సందడే సందడి అంటూ నాదైన ప్రశ్నలకు మీదైన సమాధానాలు పంపిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ గా సాగే ప్రోగ్రామ్ సందడే సందడికి వెల్కమ్ చెప్పేద్దాం. సో మరి ఈ ప్రోగ్రామ్ లో మీకు తెలిసిన సమాధానాలు పంపించాలి అనుకుంటే గనక మీ వాట్సాప్ నంబర్ నుంచి మీ పేరు మీకు తెలిసిన సమాధానం జతపరిచి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మరి ప్రశ్నలతో నేను రెడీ, సమాధానాలతో మీరు రెడీ కదా. ఇక వచ్చేస్తుంది ఫస్ట్ క్వశ్చన్. దీనికి కాళ్ళు ఉండవు కానీ పరిగెడుతూనే ఉంటుంది, చేతులుండవు కానీ బాగా గట్టిగానే చరుస్తుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, దీనికి కాళ్ళు లేవు కానీ పరిగెడుతుంది, చేతులు ఉండవు కానీ గట్టిగానే చరుస్తుంది, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్బడియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తు ఉన్నదా? కాళ్ళు లేవు కానీ పరిగెడుతుంది, చేతులు లేవు కానీ గట్టిగానే చరుస్తుంది, ఏమిటిది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూద్దాం. శ్యామ్ ఫ్రమ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ నుంచి చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే, మైదుకూర్ జాఫర్ సంగ్రీస్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, ఇది కాస్త దగ్గర దగ్గరగా ఉందని ఎగ్జాక్ట్ అయితే కాదు. నెక్స్ట్ జయరాం 10 ఫుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. అన్వర్ జి అస్సలాం అంటున్నారు, వలైకుం అస్సలాం అండి, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి, రాంగ్ ఆన్సర్. జైనుద్దీన్ గారు, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభావన జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, ఆన్సర్ ఏం లేదు. కలమందరపాడు గ్రామం నుండి కాశీ ముత్తుజావలి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రేడియో వింటున్న శ్రోతలందరికీ శుభాకాంక్షలు అంటున్నారు, బట్ మన క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు ఇందులో. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెట్రో నుంచి, రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బందరపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్, రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు, కుస్మాంబట్టి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ సార్ అంటూ పంపించేసారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. కనకరా ఫ్రమ్ పెట్రో నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి పంపించేశారు అండి, గుడుగులు మించులు అంటున్నారు, ఏమో సార్ అర్థం కాలేదు. నెక్స్ట్ జలపతుల బుచ్చయ్య చౌదరి గారు అనుకో ఫ్యామిలీ పంపించేశారు, తరాలపల్లి గ్రామం కాజీపేట నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మైదుకూర్ జాఫర్ పంపించేశారు, రైట్ ఆన్సర్. ఓకే, ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే గాలి, ఎయిర్. అవునండి, దీనికి చేతులుండో గానీ మన వీపుకి తగులుతూ ఉంటుంది కదా, కాళ్ళుండో గానీ ఇది పరిగెడుతూ ఉంటుంది కదా, ఎందుకంటే గాలి ఒక చోట ఉంటుంది కదా, అదన్నమాట సంగతి. ఓకే, మరిక నెక్స్ట్ మరొక ప్రశ్న ఏమిటి అంటే, ఇదొక వంకర టింకర కాకరకాయ, తింటే మాత్రం బలే తీయగా ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది ఒక వంకర టింకర కాకరకాయ, తింటే మాత్రం తీపిగా ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.

వంటకని వైఫ్ ఎందుకురా హోటల్లే చాలు, ఒంటికని ఒకట రెండా అంగడి అందాలు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము సందడి సందడిలో. ఇందాకడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? వంకర టింకర కాకరకాయ తింటే మాత్రం మీరు తీయగా ఉండను, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి పంపించేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ అండి, మైథుకూర్ జాఫర్ అండి, నా దృష్టిలో మాత్రం అది చెరుపుగడ అనుకుంటున్నా అంటున్నారు. కాదు మాస్టారు. నెక్స్ట్ కోనేరు విష్ణు ఎప్పటి నుంచి పంపించేశారు విజయవాడ, సీమ చింతకాయ లేక సీమ తుమ్మకాయ రెండూ కాదండి. పెడన జోగానందలో కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శ్యామ్ ఫ్రమ్ కల్లూరు నుంచి కజ్జికాయ అంటూ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. భయ్యా ఒక పాట వినిపించండి భయ్యా అంటున్నారు. ఓకే. చిత్రగ్రామం నుంచి నల్గొండ తమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, బట్ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ ఎఫ్ఎం సర్దార్జీ అంటున్నారు రైట్ ఆన్సర్. రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి అంటున్నారు. థ్యాంక్ యూ అండి మీకు కూడా. నెక్స్ట్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. కలమందల పాడు గ్రామం నుండి కాశీ ముత్తజావలి రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రామలకోట నుండి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ రేడియో వింటున్న అందరి శ్రోతలందరికీ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే. నెక్స్ట్ భయ్యా కజ్జికాయ కానీ లేదంటే సో అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ని దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ. నెక్స్ట్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. తదుపరి ఎమ్మగనూరు నుంచి పంపించేశారు రాణి అండ్ అనూష రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జీనిద్దీన్ స్నేహ భాను జీనిద్దీన్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చెరుపోదుల బుచ్చయ్య గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నమస్కారం సార్, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు దాసరపాలెం నుండి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్.

టాటా అంటున్నారు గెడ్డ మంకాయ్ గారు. నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. కొలిపార్ నుంచి మౌలాలి పంపించేశారు రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష్ పంపించేశారు రాంగ్ ఆన్సర్. మైదుకూర్ జాఫర్ ఇప్పుడు అర్థమైందండి అది ఏంటి అనేది అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ అని. ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి పంపించేశారు కడప జిల్లా రైట్ ఆన్సర్. అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే జిలేబీ అండి. అవునండి జిలేబీ. జిలేబీని కాస్త వంకర్ టింకర్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే అది కూడా అలాగే ఉంటుంది కదా. అదనమాట సంగతి. మరి మంచి క్వశ్చన్కి మంచి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. మరి మీకోసం అయితే ఇప్పుడు ఒక మంచి పాట వినిపిస్తాను, తర్వాత న్యూస్ వస్తుంది, ఆ తర్వాత మరొక ప్రశ్నతో మీ ముందు ఉంటాను. అంతవరకు ట్యూన్ చేసి వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: అవేద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఏళ్లలోనే వెలుగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్ కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గలంతైన ఏడుగురు మత్స్యకారులు ఈరోజు రాష్టానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకొచ్చారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: This is Akashvani. The news read by Anuja Kumar. The Pradhan Mantri Jan Dhan Yojana has completed 12 years today, marking a significant milestone in transforming country's financial inclusion landscape. In a social media post, Prime Minister Narendra Modi has said that the scheme has delivered an unprecedented scale and transformative outcomes with an unparalleled impact in the last 12 years. Mr. Modi said that the scheme is playing a significant role in advancing financial inclusion and empowering people across the country. The death toll from devastating flash floods in Nepal, Tibet has risen to 469, while 1,545 people remain missing on both sides of the border. Rescue teams are searching riverbanks and isolated settlements for survivors and recovering bodies swept downstream. However, concerns remain over a newly formed barrier lake near the source of the Bhote Koshi River system. Authorities fear that the breach could trigger another

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సండే సండేలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? ఇదొక చిన్న కోట, చుట్టూ ఉన్న కోట, లోపల మాత్రం అమృతమే దాగుంటుంది, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు ఏం పంపచేర్చుదా? ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్ బట్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందాక ప్రశ్న కూడా ఐటమ్స్ పంపించేశారు అండి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కజ్జికాయ అంటూ. ఇందర్ ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ అది. విజయ పరమేశ్ కుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ ఇందర్ ప్రశ్నకి. శాంతినగర్ నుంచి ఒకటి పంపించేశారు, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. దమ్మోజీ వెంకటాచార్య వలక్ష్మి అనుకో ఫ్యామిలీ పంపించారు చిత్రాల నుంచి, రాంగ్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు, రైట్ ఆన్సర్. సార్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తేనె తట్టు అంటూ పంపించేశారు నస్రిన్ నజీర్ ఫ్రమ్ కర్నూలు నుంచి. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ సారు. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడ నుంచి, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ పెడల నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోదాన్కో ఫ్యామిలీ, ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్ అంటున్నారు గులాబ్ జామున్ అనుకుంటున్నాను సార్ అంటూ. గులాబ్ జామున్ చాలా బాగుంటుందండి, బట్ మన ప్రశ్నకైతే సమాధానం ఇది కాదు. నెక్స్ట్ గణకలూరు నుంచి రామకృష్ణారెడ్డి పంపించేశారు, గులాబ్ జామున్ గానీ రసగుల్లా గానీ అంటున్నారు. రెండు బాగుంటాయండి, ఏదైతే ఏముంది, రెండు లయించడమే కానీ రాంగ్ ఆన్సర్. ఐఎన్వర్ సార్ అంటున్నారు గడ్డ వంకాయ గారు బందర్పల్లి నుంచి, రైట్ ఆన్సర్తో సూపర్ సాంగ్స్ అంటూ. నెక్స్ట్ శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. రాణి అనుషా ఎమ్మిగనారు నుంచి, పుట్ట గొడుగులు అంటూ. కాదండి అన్వర్జీ, మీ ప్రశ్నకి మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. మైదుకూర్ నుంచి జాఫర్ పంపించేశారు, రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు అలగడ్డ నుంచి ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ యూకే అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపించేశారు, పేరు లేదు ఇక్కడ కాకపోతే. నెక్స్ట్ మురహరి యశోద జానకి గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గనకలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ పంపించారు ఈసారి రైట్ ఆన్సర్. ఒక ప్రశ్నకి ఒకసారి అండి జవాబు. నెక్స్ట్ కలమందల పాడు నుండి కాశీముత్తు జావలి పనస పండు అంటూ. పనస పండు బాగుంటుంది కానీ బట్ మన ప్రశ్నకి సమాధానం అది కాదండి, అదన్నమాట సంగతి. దాసరపల్లి నుంచి శివదాస్ రెడ్డి పంపించేశారు, రైట్ ఆన్సర్. వెరీ గుడ్, అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా సమాధానం అంటే, ఇది ఒక చిన్న కోట ఉంటుందని చెప్పాను కదండి, లోపల చుట్టూ కోట ఉంటుందన్నాను కదా, లోపల అమృతం ఉంటుందన్నాం కదా, అదే కొబ్బరికాయ. అమృతం లాంటి కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదండి లోపల.

అది విషయం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పైనుంచి ఎంత పడినా కానీ, ఎంత పైనుంచి పడినా కానీ దీనికి దెబ్బే తగలదు, అసలు పగలను కూడా పగలదు, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఎంత పైనుంచి కిందకి జారి పడినా కానీ దీనికి దెబ్బే తగలదు, అది ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక మనం ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తు ఉన్నదా? ఎంత పైనుంచి పడినా గానీ దీనికి అసలు దెబ్బే తగలదు, ఎందుకని, ఏమిటిది అని. దానికి గానీ మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో సార్ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటున్నారు దాసరిపాలెం నుండి పోలుదాసు, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు అంటూ. రైట్ ఆన్సర్ నెక్స్ట్. రాజోల నుంచి జయన్న గారు, రైట్ ఆన్సర్ నెక్స్ట్. పెడన్న జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్ నెక్స్ట్. ఫణి సత్యశ్రీ యూకే నుంచి అంటూ, రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీముత్తు జావలి, రైట్ ఆన్సర్. శ్రీను ఫ్రం ఖమ్మంపాడు నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడర నుంచి, రైట్ ఆన్సర్. గన్నవరం నుంచి శ్రీనివాస్ గన్నవరం పిడుగు అంటూ, కాదండి. నెక్స్ట్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సార్ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటూ పంపించేశారు నసీరిన్ అండ్ నజీర్, రైట్ ఆన్సర్. ఎం మురహరి యశోదానికో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. తదుపరి పాలం పోలయ్య గారు అలగడ్డ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. గెడ్డ మంకయ్య గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. సాయి శ్రీష తిరుపతి నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కుస్మా ఫ్రమ్ అంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్. అనూష ఎమ్మిగనూర్ నుంచి, రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక గాలిపటం అంటూ, కాదండి. బి మధుప్రసాద్ ఫ్యామిలీ పంపించేశారు తలంపాడు గ్రామం నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ ఇందులో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా ఉందండి. నెక్స్ట్. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామల. ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు కానీ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్. నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్మోజీ వెంకటాచార్య వరలక్ష్మి అనుకు ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్, రైట్ ఆన్సర్. మార్కాపూర్ నుంచి శివాజీ నగర్ టైలర్ మస్త్ అనుకు ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడర నుంచి, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి నుంచి స్పందన టైలర్ కృష్ణ అండ్ సంతోష్, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య అబ్బయ్య అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ ని. నెక్స్ట్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మహమ్మద్ జయంతి స్నేహ భాను జయనిధన్ గారు, రైట్ ఆన్సర్. కనకరావు ఫ్రెండ్ ఫెడర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్. శ్రీనివాస్ రెడ్డి పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే వాన చినుకులు ఎంత పైనుంచి పడినా కానీ కింద పడితే పగలదు, ఐ మీన్ అవి దెబ్బ తగలదు కదండి. ఇంకొకటి బాల్ అని కూడా పంపించేశారు. బాల్లో కూడా కొన్ని బాల్స్కి తగులుతాయి, కొన్ని బాల్స్ మనకు తగిలితే దెబ్బ తగులుతుంది, దానికి కూడా కాస్త ఉంటుంది కదా అదనమాట సంగతి. నెక్స్ట్. మరొక ప్రశ్న

0: నీకు కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేదండి, కాళ్ళు ఉన్నాయి కానీ పరిగెత్తలేదండి, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866249214 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏ గానా లడ్కియోం కే లియే నహీ హై, ప్లీజ్ నీ సున్నా ప్లీజ్.
2: బాబ్ యో హే, బాబ్ యో హే, కోడి బాయ్ లో చమ్మదే
3: యో,
2: కోడి బాయ్.

0: అలా గుద్దు, ఇలా గుద్దు, ఉత్తర్ సాల్ట్ కమాయి తోడు ఫ్యూచర్ ల్యాండింగ్, అలా ఇలా అలా ఇలా ఆ
1: కట్టుకుళ్ళు ఉంటేనే లవ్ అంటారు, నువ్వే ప్రాణం అంటారు, హార్ట్ బీట్ అంటారు అబ్బా.

0: పెళ్లి తన పెళ్లికి రమ్మంటారు, అన్నయ్య రా అంటారు. ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా. దేవుడా దేవుడా దేవుడా, అయ్యయ్యో దేవుడా దేవుడా, ఓరి దేవుడా, ఓరి ఓరి ఓరి దేవుడా, దేవుడా దేవుడా దేవుడా దేవుడా.
1: ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఎవరైనా పిలిచారా?
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.

వారి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక మనం ఒక క్వశ్చన్ అడిగాం కదా, గుర్తుందా? దీనికి కాళ్ళుంటాయి గానీ నడవదు, పరిగెట్టదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి వచ్చుదాం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. పెడల జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కంకరాఫ్రం పెడల నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జయంతి స్నేహభాను జయంతిన్ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్ గారు రైట్ ఆన్సర్. దేవినగర్ సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడల నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ యూకే అంటూ రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడల నుంచి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి కాశీముతి జావలి రైట్ ఆన్సర్. మీ క్వశ్చన్ కి మా ఆన్సర్ అంటున్నారు కర్నూలు నుంచి నసిరిన్ అండ్ నజీర్ రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. సీను ఐరాల నుంచి రైట్ ఆన్సర్. హంపపురం నుంచి నాగభూషణ్ వగ్గి శివయ్య చిరంజీవి రైట్ ఆన్సర్. పాలంపోల యాలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గన్నవరం శ్రీనివాస్ రైట్ ఆన్సర్. జైరామ్ పదిపుట్ల బయలు పాకాల నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గడ్డ మంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అనూష ఎమ్మిగ్నూరు నుంచి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్ రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి రైట్ ఆన్సర్. పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా నుంచి మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్. గర్ల్స్ ఫ్రమ్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే మంచం లేదా కుర్చీ, అదన్నమాట సంగతి. ఇక నెక్స్ట్ మీకు సరిపోతున్నాం మరొక చివరి ప్రశ్న. నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి. నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్న కూడా మీకు జవాబు తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రశ్న అడిగాను కదా, నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది ఏమిటి అది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు మాధవి, ఆంజనేయులు, బూదన్ నుంచి రైట్ ఆన్సర్, ప్రొద్దుటూరు నుంచి వడ్డేరంగ ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పాపిడి అంటూ రాంగ్ ఆన్సర్, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ ఫాతిమా రాంగ్ ఆన్సర్, పెడన జోగంధ్రోకాల నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రం పెడన నుంచి రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ టైలర్ ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్, రాజోలు నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, నల్గొండ నుంచి బ్రహ్మోజీ వెంకటాచార్య వరలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, తదుపరి స్నేహభాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్, నెక్స్ట్ గౌరీ తిరుపతి నుంచి పాపిటి అంటూ రాంగ్ ఆన్సర్, చిలుక నారాయణ అనసూయ అండ్ కో ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, పాలంపోలయ యాలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, దాసరపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య

కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ కనకరావు పేట నుంచి రైట్ ఆన్సర్. ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ప్రసాద్ హెడ్ పాపిట అంటూ రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. జైరామ్ పాకాల మండలం నుంచి దారం అంటూ రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి. ఎఫ్ఎం సర్దార్ రేడియో మూలలి రైట్ ఆన్సర్. రాణి అనూష ఎమ్మిగనూరు నుంచి రైట్ ఆన్సర్. పొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్. ఎం ముర్హిర్ యశోద జానకి గారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ అనుకో ఫ్యామిలీ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్ గారు ఈరోజు సూపర్ ప్రసన్నల్ సార్ అంటూ రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే బ్లాక్ బోర్డ్ మరియు చాక్ పేస్ లేదా పలక బలపం ఏదన్నా కానీ అదన్నమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ సందడే సందడి. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి కనేనైతే కనుక ఈనాటి సందడే సందడికి బై బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి. ఇది వివిధ భారతి FM 101.3.

ప్రసార భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొని రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్టంలో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం 10 అత్యవసర చికిత్స విభాగాలు, 12 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 249.50 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించారు. కేంద్రం 60%, రాష్ట ప్రభుత్వం 40% నిధులను అందించాయి. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన వి ప్రసన్న వెంకటేష్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించే చర్యల్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం 98.47% మేర పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 14 ఏళ్లు నిండిన బాలికలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో 1,90,000 డోసులు రాష్టానికి పంపించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నేపాల్లో పర్యటించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన వారిలో 6 పర్యాటకుల ఆచూకీ లభ్యం కాలేదని రాష్ట ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితాలో విజయవాడ శివారు కానూరు ప్రాంతానికి చెందిన చొప్పరాపు రమేష్ బాబు, చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన వెన్నెలకంటి బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరులో స్థిరపడ్డ కాకినాడ వాసులు అన్నందేవర వెంకట్రామ్, అన్నందేవర అనఘ, అమెరికాలోని బోస్టన్లో స్థిరపడ్డ కృష్ణా జిల్లా ఇట్పుగలుగు చెందిన అట్లూరు శశికుమార్, నిమ్మగడ్డ రాజలక్ష్మి ఉన్నట్లు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల వద్ద నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల పాటు రాష్టంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
6: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
7: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
8: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూసుకుంటే 4:06. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక సినిమా సెలబ్రిటీ వారు నటించినటువంటి చిత్రాల నుంచి గీతాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మనం వెంకటేష్ గారు నటించినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి ముందుగా మీకోసం గురు మరియు బాడీ గార్డ్ ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం.
1: సాగుబోతు మహారాజులందరికీ పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే, బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దొరుకుతుందని, ఆరోగ్యం షెడ్డుకు వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే? జీవితం అంటే సినిమా కాదురా అయ్యా, ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. నీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుసు మరంటారా, సాగండి ఓగండి, మీరు సావు మీరు సావండి.

0: He's the bodyguard.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పేరుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం, శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని

0: అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా

0: కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఏ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారితీస్తాయి? అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. వైటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్సియం సరిగ్గా అందదు. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ డికి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యూ కెన్ గో ఫర్ అ వాక్స్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజు వ్యాయామం చేయడంతో పాటు ఒకే చోటు గంటల తరబడి కూర్చోవడం మానుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని చేస్తుంది. సోడియం ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బోన్స్ బలహీనపడతాయి. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా. కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుక్కున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోల్గా తయారయ్యే బలహీనపడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుళ్లు బారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాస్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారవుతాయి. వ్యాయామం చేయకపోయినా, అసలు ఎముకలను ఉపయోగించకపోయినా అవి పెళుసుగా మారతాయి. అయితే ఎముకలు పుష్టిగా తయారు కావడానికి కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తినాలని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు.

0: షుగర్, సోడాస్, సాల్ట్, కెఫెనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి ఎముక మినరల్స్ తగ్గించే ఆహారాలను తక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం మానేయమంటే అసలు మా ప్రోగ్రామ్ మానేస్తారేమో అని భయంతో మేము చెప్పట్లేదు, కానీ మొత్తం మానేస్తే ఇంకా మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు ఎముకలు ఆరోగ్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియం ని పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సి తో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్ ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి. ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి మీరు అదనంగా ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్, 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియం ని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీనపడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపరాసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ కే చాలా మందికి ఆస్టియోపరాసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్ గా మారింది. మీరు గమనించారో లేదో, విటమిన్ డి చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే మనము సన్ కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదన్నా ఏదన్నా ఆఫీస్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు, కార్ లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని హాయిగా ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆఫీస్ లోకి వెళ్తారు, అక్కడ కూడా ఏసీ ఉంటుంది, కదలకుండా కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు, ఇంకొక్కసారి అలా బాడీ శరీరం దానికి అలవాటు అయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తారు కారులోని, అదే కారులో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కార్లో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు, లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్ లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందంటే సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీలో నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు, ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టమ్ లో తప్పు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది? అందుకే వీలైనంత వరకు కొంచెం నాచురల్ సెట్టింగ్ లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు, మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిగుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్లీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Vanilla program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు.

మా నంబర్ 0951522207 39. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. ముందుగా శ్రోతలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మరి మన స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: శ్రోతలు, ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
4: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
5: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
6: RBI అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
7: సైబాల్,
6: నడుగుల కామరా
7: సైబాల్,
6: గొర్రెద పుల్లా
7: సైబాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే ఆగస్ట్ 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, STD కోడ్ 0877. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. శ్రోతలు, ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా కొన్ని మాటలు మీకోసం. రాఖీ పండుగ అంటే కేవలం అన్నయ్య చేతికి ఒక దారం కట్టే వేడుక కాదు, ఒక అమ్మాయి తన చిన్ననాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకునే అందమైన సందర్భం. చిన్నప్పుడు అన్నయ్యతో రోజూ గొడవపడుతూ తన వస్తువులు తీసుకున్నాడని అమ్మకు ఫిర్యాదు చేస్తూ పెరిగిన చెల్లి పెద్దయ్యాక అదే అన్నయ్యకు తన మనసులోని మాట చెప్పుకోవడానికి, కష్టంలో ధైర్యం పొందడానికి అతని దగ్గరకు వస్తుంది. ముఖ్యంగా ఒక అమ్మాయికి పెళ్ళయ్యాక పుట్టింటికి దూరమవుతున్న కొద్దీ అక్కడి జ్ఞాపకాలు మరింత విలువైనవిగా మారతాయి. అమ్మా నాన్నల తరువాత తన చిన్ననాటి ప్రపంచాన్ని గుర్తు చేసే వ్యక్తుల్లో అన్నయ్య కూడా ఒకరు. రాఖీ రోజు అన్నయ్య చేతికి రాఖీ కడుతున్నప్పుడు ఆ చిన్న దారంతో పాటు ఎన్నో జ్ఞాపకాలు కూడా ముడిపడతాయి. చిన్ననాటి అల్లరి,

0: కలిసి తిన్న చాక్లెట్లు, దాచుకున్న రహస్యాలు, ఒకరికోసం మరొకరు చేసిన చిన్న చిన్న త్యాగాలు అన్నీ గుర్తుకొస్తాయి. అయితే రాఖీ అంటే అన్నయ్య చెల్లిని కాపాడాలనే భావన ఒక్కటే కాదు, చెల్లి కూడా అన్నయ్య జీవితంలో ఒక గొప్ప బలం. అన్నయ్య ఓడిపోయినప్పుడు ధైర్యం చెప్పేది, అతని విజయంలో మనస్ఫూర్తిగా ఆనందించేది, అతని బాధను తన బాధగా భావించేది కూడా ఆ చెల్లే. అందుకే రాఖీ అనేది రక్షణ కంటే ముందు ఆప్యాయతకు, అనుబంధానికి, ఒకరికొకరు అండగా ఉండే నమ్మకానికి ప్రతీక. ఈ రోజుల్లో అన్నా చెల్లెళ్ళు వేర్వేరు నగరాల్లో, దేశాల్లో ఉన్నా రాఖీ రోజు ఒక ఫోన్ కాల్, ఒక వీడియో కాల్ లేదా అన్నయ్య ఎలా ఉన్నావు అని ఒక్క మాట చాలు. మాట్లాడాల్సిన అవసరం ఉండదు, మనసులో వాళ్ళు ఉన్నారనే నమ్మకం చాలు. ఒక మహిళ జీవితంలో పుట్టింటి జ్ఞాపకాలు ఎంత ప్రత్యేకమో, ఆ జ్ఞాపకాల్లో ఆ అన్నా చెల్లెల బంధం కూడా అంతే ప్రత్యేకం. అందుకే రాఖీ కట్టేది చేతికి ఒక దారమే అయినా దాని వెనుక ఉన్న ప్రేమ మాత్రం జీవితాంతం మనసులో నిలిచిపోతుంది. ఈ రాఖీ సందర్భంగా మనకు ఎంతో ప్రియమైన ఆ బంధాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దూరంగా ఉన్నా ఒక ఫోన్ చేద్దాం, దగ్గరగా ఉన్నా మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే బహుమతులు, పండగలు, ఆచారాలు అన్నీ ఒకరోజుకే పరిమితం కావచ్చు, కానీ నువ్వు నాకు ఉన్నావు అనే ఆప్యాయత మాత్రం జీవితాంతం మనసుతో ఉంటుంది. మరొక్కసారి శ్రోతలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. శ్రోతలు, మీకోసం కొన్ని సినీ గీతాలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: అక్కకు తమ్ముడు ఎంత పెద్దవాడైనా ఆమె కళ్ళల్లో మాత్రం ఎప్పటికీ అదే చిన్నారి. రాఖీ రోజున చేతికి కట్టేది దారం ఒకటే, కానీ ఆ దారంతో పాటు జీవితాంతం ఉండే ప్రేమను కూడా కట్టేస్తుంది. మీకోసం ఒక ప్రత్యేక సినీ గీతం.

0: శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే ఆగస్ట్ 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మరి శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, 2246606, STD కోడ్ 0877. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
0: చేతికి కట్టేది రాఖీ, కానీ మనసులను కలిపేది అనుబంధం. ఆ అనుబంధానికి ఆడబిడ్డే ఆత్మ. ఆమె ప్రేమలో పండుగ ఉంది, ఆమె ధైర్యంలో కుటుంబానికి బలముంది. ఈ రాఖీ ప్రతి మహిళను గౌరవించే బంధానికి ఒక అందమైన గుర్తుగా నిలుస్తుంది. శ్రోతలు, మీకోసం ఒక సినీ గీతం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే ఆగస్ట్ 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. శ్రోతలు, తప్పక ఫోన్ చేయండి. మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి.

శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే ఆగస్ట్ 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు, మరి మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, మా ఎస్టీటి కోడ్ 0877. శ్రోతలు, తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. శ్రోతలు, మరి మన స్టూడియో క్లాక్లో సమయం 5:31 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: శ్రోతలు, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
6: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.

పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ కోసం ప్రత్యేక నియామిక ప్రక్రియలో భాగంగా 1598 పోస్టులకు ప్రకటన ఇచ్చిన బ్యాంక్ అధికారులు తాజాగా దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో 9124 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాలకు వస్తే జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టుల మొత్తం సంఖ్య 9124. వీటిలో 7680 రెగ్యులర్ పోస్టులు, 1444 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 200 ఖాళీలు ఉన్నాయి. ఇక ఈ పోస్టుకు కావాల్సిన అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 1 April 2026 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక వేతనం విషయానికొస్తే ఉద్యోగాలకు ఎంపికైన వారికి 24,050 నుంచి 64,480 వరకు వేతనం ఉంటుంది. ముంబై వంటి మెట్రో సిటీల్లో కరువు భత్యం ఇతర అలవెన్సులు మొత్తం వేతనం నెలకు సుమారు 46,000 పొందవచ్చు. ఇక ఎంపిక విధానం 3 ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, స్థానిక భాష నైపుణ్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం ప్రిలిమ్స్లో భాగంగా 100 60 వ్యవధితో పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ 30, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ఉంటాయి. మెయిన్స్ ఈ పరీక్ష 200 2:40 వ్యవధితో ఉంటుంది. ఇందులో జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ 50, జనరల్ ఇంగ్లీష్ 40, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50, 60 పరీక్ష ఉంటుంది. స్థానిక భాష నైపుణ్య పరీక్ష, ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషల్లో నిర్వహిస్తారు. 10 or 12 తరగతులు సంబంధిత స్థానిక భాషను చదివినట్లుగా ధృవీకరణ పత్రం ఉంటే ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ EWBC అభ్యర్థులకు 750, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మాజీ సైనికులకు ఎలాంటి రుసుము లేదు. శ్రోతలు, ఈ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 31 August 2026. ప్రిలిమినరీ పరీక్ష September 2026 తాత్కాలికంగా చెప్పారు. మెయిన్స్ పరీక్ష November 2026. ఇక మరిన్ని వివరాల కోసం SBI.BANKBank.in/WEB/CARES/CURENT-OPENINGS. శ్రోతలు, మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ను సందర్శించవచ్చు.

మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో మొదటి ప్రశ్న. సముద్ర ఇంకా ధ్రువ విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికపై 8వ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి తమిళనాడు. ప్రశ్న మరొకసారి. సముద్ర ఇంకా ధ్రువ విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికతపై 8వ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి తమిళనాడు. 2వ ప్రశ్న. 2026 ఎక్సర్సైజ్ మైత్రి 15లో భారతదేశంతో ఏ దేశం పాల్గొంటుంది? ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి వియత్నాం. ప్రశ్న మరొకసారి. 2026 ఎక్సర్సైజ్ మైత్రి 15లో భారతదేశంతో ఏ దేశం పాల్గొంటుంది? ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి వియత్నాం. శ్రోతలు, 3వ ప్రశ్న. భారత సైన్యం యువత కోసం వివిధ జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర. ప్రశ్న మరొకసారి. భారత సైన్యం యువత కోసం వివిధ జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర. శ్రోతలు, మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 4వ ప్రశ్న. ఆగస్టు 2026లో పాము కాటును నోటిఫై చేయదగిన వ్యాధిగా ప్రకటించిన భారత రాష్ట్రం ఏది? ప్రశ్న మరొకసారి. ఆగస్టు 2026లో పాము కాటును నోటిఫై చేయదగిన వ్యాధిగా ప్రకటించిన భారత రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మహారాష్ట్ర. శ్రోతలు, 5వ ప్రశ్న. భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్షయ్ ఊర్జా దినోత్సవం అంటే జాతీయ పునరుత్పాదక ఇంధన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్టు 15, ఆప్షన్ బి ఆగస్ట్ 20, ఆప్షన్ సి ఆగస్ట్ 26, ఆప్షన్ డి ఆగస్ట్ 29. శ్రోతలు, మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 6వ ప్రశ్న. ట్యూమర్ కణాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడానికి భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్మార్ట్ క్యాన్సర్ ఔషధం పేరు ఏమిటి? ప్రశ్న మరొకసారి. ట్యూమర్ కణాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడానికి భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్మార్ట్ క్యాన్సర్ ఔషధం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ NDBHEX, ఆప్షన్ బి ROS 305, ఆప్షన్ సి క్యాన్సర్ 101, ఆప్షన్ డి RK251. 7వ ప్రశ్న. 2026 BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో ఏ భారతీయ మహిళా డబుల్స్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది? ఆప్షన్ ఏ జ్వాలా గుత్తా మరియు అశ్విని పొన్నప్ప, ఆప్షన్ బి త్రిసా జాలీ మరియు గాయత్రి గోపీచంద్, ఆప్షన్ సి టానింగ్ మరియు లియూ షెంగ్షు, ఆప్షన్ డి జియాయుపాన్ మరియు జాంగ్షు జియాన్. శ్రోతలు, మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 8వ ప్రశ్న. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 234 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? ఆప్షన్ ఏ ప్యాట్ కమిన్స్, ఆప్షన్ బి నాథన్ లియాన్, ఆప్షన్ డి డేల్ స్టెయిన్, ఆప్షన్ డి మిచెల్ స్టార్క్. ప్రశ్న మరొకసారి. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 234 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? ఆప్షన్ ఏ ప్యాట్ కమిన్స్, ఆప్షన్ బి నాథన్ లియాన్, ఆప్షన్ సి డేల్ స్టెయిన్, ఆప్షన్ డి మిచెల్ స్టార్క్. 9వ ప్రశ్న. భారతదేశం ఏ సంవత్సరానికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది? ప్రశ్న మరొకసారి. భారతదేశం ఏ సంవత్సరానికి భారతీయ అంతరిక్ష స్టేషన్ను ఏర్పాటు చేయాలి

చేయాలని యోచిస్తుంది. ఆప్షన్ ఏ 2035, ఆప్షన్ బి 2040, ఆప్షన్ సి 2030, ఆప్షన్ డి 2045. శ్రోతలు, మీకు తెలుసా, క్విజ్ కార్యక్రమంలో ఆఖరి ప్రశ్న, 2026 ఆగస్టు 31న భారత నౌకాదళంలో 2వ నిస్తార్ క్లాస్ డైవింగ్ సపోర్ట్ వెజల్గా ఏ నౌకను ప్రారంభించనున్నారు? ఆప్షన్ ఏ నిస్తార్, ఆప్షన్ బి సముద్ర, ఆప్షన్ సి నిపుల్, ఆప్షన్ డి వరుణ. శ్రోతలు, వీటికి సమాధానాలు ఒక సినీ గీతం తర్వాత తెలుసుకుందాం.

శ్రోతలు, మీకు తెలుసా, క్విజ్ కార్యక్రమంలో ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే ఆగస్ట్ 28 శుక్రవారం సాయంత్రం 6:30 కు సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన

0: చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు, మరి మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, మా ఎస్టిడి కోడ్ 0877. శ్రోతలు, తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి. శ్రోతలు, ఇప్పుడు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, సముద్ర ఇంకా ధృవ విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికతపై 8వ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి, గోవా. రెండవ ప్రశ్న, 2026 ఎక్సర్సైజ్ మైత్రి 15లో భారతదేశంతో ఏ దేశం పాల్గొంటుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ, థాయిలాండ్. మూడవ ప్రశ్న, భారత సైన్యం యువత కోసం వివిధ జిల్లా కేంద్రాలలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి, తెలంగాణ. నాలుగో ప్రశ్న, ఆగస్టు 2026లో పాము కాటును నోటిఫై చేయదగిన వ్యాధిగా ప్రకటించిన భారత రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి, మహారాష్ట్ర. ఐదో ప్రశ్న, భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్షయ ఊర్జా దినోత్సవం అంటే జాతీయ పునరుత్పాదక ఇంధన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆగస్ట్ 20. ఆరో ప్రశ్న, ట్యూమర్ కణాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడానికి భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్మార్ట్ క్యాన్సర్ ఔషధం పేరేమిటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం RK251, ఆప్షన్ డి, RK251. ఏడవ ప్రశ్న, 2026 BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో ఏ భారతీయ మహిళల డబుల్స్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి, త్రిషా జాలీ మరియు గాయత్రి గోపిచంద్. ఎనిమిదో ప్రశ్న, ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 234 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి, మిచెల్ స్టార్క్. తొమ్మిదో ప్రశ్న, భారతదేశం ఏ సంవత్సరానికి భారతీయ అంతరిక్ష స్టేషన్ను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ, 2035. ఆఖరి ప్రశ్న, 2026 ఆగస్టు 31న భారత నౌకాదళంలో 2వ నిస్తార్ క్లాస్ డైవింగ్ సపోర్ట్ వెనల్గా ఏ నౌకను ప్రారంభించనున్నారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి, నిపుల్. శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం అంటే ఈరోజు ఆగస్ట్ 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, మా ఎస్టిడి కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
2: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు.

0: 15% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లగారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 6:17. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు దంతవైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లగారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. ఇక 7:00 చిత్రగీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో ఎల్నిన్నో పరిస్థితుల్లో సాగు చేయదగ్గ పంటలు, వాటి సాగు గురించి అన్నమయ్య జిల్లా పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం నేల ఆరోగ్యం సంరక్షణ మరియు కొన్ని సాగు సూచనల గురించి తిరుపతి జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి జి వేణుగోపాలరావు గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇక 8:00-8:40 చిత్రకుసుమాలు, సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఏక చిత్రగానం, వేదం చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. ఇక 10:00 హలో ఆకాశవాణి, శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాలు. తిరిగి రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీమతి ఇంద్రగంటి జానకీ బాల. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక ఉదయం 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 17వ భాగం. 7:45 ఉదయరాగం, సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ, విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎండి రామనాథన్ గారి గాత్రం. ఇక ఉదయం 9:00 వాట్సప్ చిత్రమంజరి, వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 వసదైక కుటుంబం సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక ఉదయం 10:15 మధ్యాహ్నం 12:10, 12:40 1:30, తిరిగి 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామ లక్ష్మీ శీర్షికన పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి హేమలత గారి ప్రసంగం వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం ప్రసారమవుతుంది, సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇక రేపు సాయంత్రం 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం గురించిన వివరాలు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి గీతాల కార్యక్రమం.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payment sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయడం దేశంలోనే తొలిసారిగా మన రాష్టంలో అమలు చేస్తున్నామని, దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలు పనితీరుకు ప్రామాణికమన్న ముఖ్యమంత్రి విజన్ ప్లాన్పై ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు ఆడపడుచులు చూపే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఘనస్వాగతం పలికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల భద్రత, వారి సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని రాష్టంలోని మహిళలందరికీ కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సీవీఏపీని ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరు జిల్లాలో తొలి సీవీఏపీ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంకేతికత సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సున్నా ఫిర్యాదులు వచ్చే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, సేవలు, స్ఫూర్తిదాయక ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలు 150 వసంతాల ఉత్సవాల సందర్భంగా ఒంగోలు అభివృద్దికి కృషి చేసిన 20 మంది మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్య, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలు ఒంగోలుకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, పశు సంపదకు ప్రతీకగా ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమని వ్యాఖ్యానించారు.

డ్రగ్స్ వద్దు క్రీడలు ముద్దు, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఈరోజు డ్రగ్స్ వద్దు క్రీడలు ముద్దు నినాదంతో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులు సామాజిక బాధ్యతతో కూడిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఫిట్నెస్ కు ప్రతీకలుగా యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో క్రీడాకారులు తమ మద్దతు అందించారని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అబార్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. వైద్యుడు ఫోన్లో సలహాలు ఇస్తూ ఉండగా సిబ్బందితో అబార్షన్ ప్రక్రియ నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై కౌన్సిల్ స్పందించింది. మండలిలో అంతర్భాగంగా ఉన్న యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి కౌన్సిల్కు ఉన్న అధికారాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, అనధికార వైద్య చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల నిధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో అమలులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. పీజీ వైద్య విద్యార్థులకు వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదని, ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక పూర్తి రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి డ్యూటీ చేసిన పీజీ విద్యార్థికి మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలన్నారు. పూర్వ ఉత్తర్వులను అమలు చేయకపోతే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలోనూ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలోని రాష్ట సచివాలయంలో లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చలు దాటి 10 సెకండ్లు. శ్రోతలు, ఇప్పుడు సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తున్నవారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, మా ఎస్టీడీ కోడ్ 0877.
1: పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? పళ్ళు ఎత్తుగా వంకరగా ఉన్నాయా?
2: చింతించకండి, మన వెంకటగిరిలో సుమన్ ప్రజా దంత వైద్యశాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
1: ఎలాంటి రక్తం చింతించకుండా లేజర్ ట్రీట్మెంట్, ఇన్విజిబుల్ ఎలైనర్స్ మరియు బ్రాజల్ స్మైల్ డిజైనింగ్ మా ప్రత్యేకత.
2: మెరుగైన దంత వైద్యం కోసం నేడే సంప్రదించండి.
1: డాక్టర్ సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలిం కోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
3: శ్రోతలకు నమస్కారం. మనం ఈరోజు ప్రత్యేక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మీ దంత సంబంధ సమస్యల కోసం ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ నివృత్తి చేయడానికి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మరి శ్రోతలందరూ, మీ దంత సంబంధ సమస్యల గురించి ఇప్పుడే ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ మీరు నోట్ చేసుకున్నారని భావిస్తున్నాం. 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మరి శ్రోతలు, మీరు కాల్ చేసి మీ దంత సంబంధ సమస్యలకు సందేహాలకు నివృత్తి చేసుకోండి. నమస్కారం అండి, డాక్టర్ సుమన్ చల్లా గారు. డాక్టర్ గారు, మీరు ఈ కార్యక్రమానికి మీరు వచ్చారు, మన శ్రోతలందరితో గత 3 వారాలుగా ముచ్చటిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ చిరునవ్వు అంటే మరి దరహాసం, దానికి కూడా ఈ పలు వరస అనేది ముఖ్యమంటారు.
4: ఖచ్చితంగా సార్. నమస్తే సార్. మనిషి యొక్క ఆత్మవిశ్వాసానికి చిరునవ్వే కేర్ ఆఫ్ అడ్రస్. సో దాన్ని మనిషి ఒక మనిషిని మనం చూసినప్పుడు ఫస్ట్ కనిపించేది కూడా పళ్ళే. సో పంటి యొక్క పళ్ళ వరస అనేది ఎంత మేర చక్కగా ఉంటుందో వాళ్ళు చిరునవ్వు అంత ఎలిగెంట్గా అంత బాగుంటుంది. సో కాబట్టి
3: ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. హలో హలో
5: హలో
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నమస్తే సార్, రామానాయుడు పాలెం సార్, బంగారుపాలెం దగ్గర, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం, రామానాయుడు పాలెం ఊరు గ్రామం సార్.
3: మీ పేరండి?
5: నా పేరు శ్రీనివాసు సార్.
3: శ్రీనివాసులు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి.
5: సరే సార్.
4: శ్రీనివాసులు గారు,
3: చెప్పండి చెప్పండి
4: చెప్పండి.
5: ఏం లేదు సార్, నాకు 64 అయిపోయింది వయసు.
4: ఓకే.
5: పండ్లు ఎక్కువ సందులు పడిపోయినాయి, కొంచెం కదలతాండా సార్, కొంచెం ఇబ్బందిగా ఉంది.
4: పళ్ళ మధ్య సందులు ఎక్కువ ఉన్నాయా?
5: సందులు ఎక్కువగా ఉన్నాయి సార్, సందులు ఎక్కువ పడిపోయినాయి, కొంచెం పండ్లు కదలతాండాయి.
4: ఓకే.
5: నొప్పి కొంచెం నొప్పిగా ఉంది సార్.
4: ఓకే ఓకే. మీ వయసు 64?
5: 64 జరుగుతాను సార్.
4: షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా సార్ మీకు?
5: షుగర్ బీపీ ఏమంటే ఏం లేదు సార్.
4: ఏం లేవు షుగర్ బీపీ ఏం లేవు. ఓకే. మీరు చెప్తున్న పరిస్థితి బట్టి చూస్తుంటే మీకు 2 రకాల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సార్. ఒకటి, వయసు రీత్యా వచ్చే చిగుళ్ళ సంబంధిత ప్రాబ్లం అయినా ఉండాలి, లేదంటే పళ్ళ మధ్యలో పళ్ళు పుచ్చిపోవడం వల్ల ఏర్పడ్డ సందులు అయినా కూడా అయి ఉండాలి.
5: సో పుచ్చు
4: ఉన్నాయి. ఓకే సార్. ఇలాంటి సందర్భాల్లోనే పళ్ళ మధ్య గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనికి డాక్టర్ని సంప్రదించి ఒకసారి కండిషన్ తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మామూలుగా చిగుళ్ళ ప్రాబ్లం అయితే ఎముక గట్టిపరిచే ట్రీట్మెంట్స్ కానివ్వండి, లేదంటే పళ్ళు పుచ్చిపోయి ఉంటే ప్రాథమిక దశలో ఉంటే సిమెంట్ పెట్టించుకోవడం కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ఎక్కువ డ్యామేజింగ్ ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్స్ లాంటివి వేసుకుంటే మీకున్న ప్రాబ్లం నుంచి మీరు వెంటనే రిలీఫ్ పొందొచ్చు సార్.
3: మరి 64 వయసు అయినా కూడా పర్వాలేదు అంటారు?
4: సో వయసుతో సంబంధం లేదు సార్. లేదంటే అసలుకి ఏ ఏజ్ లో వాళ్ళైనా సరే, ఏ కండిషన్ లో ఉన్నా కూడా సరే, ఇప్పుడున్న అధునాతన పద్ధతుల్లో నిరభ్యంతరంగా ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
3: మరి ధన్యవాదాలు శ్రీనివాసులు గారు. మరొక కలర్తో మాట్లాడే ముందుగా మరి డాక్టర్ గారు, మనం మీరు ఇందాక అన్నారు ఈ దరహాసం, మనం చిరునవ్వు కానీ నవ్వేటప్పుడు కానీ ఈ పళ్ళు అంటే దంతాలు సరిగ్గా కనబడకపోతే లేదా సరిగా ఉన్నట్టు తెలియకుండా ఉంటే కొంత ఆత్మన్యూనతాభావం లాగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
4: ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనల్ని మనం ఎక్స్ప్రెస్

0: చేసుకోవాలంటే ముందు మన చిరునవ్వే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ యాక్చువల్గా చెప్పాలంటే. సో మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామన్నది మన మాటల్లోనూ మన చేతల్లోనూ మన మొహంలోని చిరునవ్వు ద్వారానే తెలియజేయగలం. సో దాంతోనే ఎదుటి వాళ్ళు కూడా మన మీద ఒక అభిప్రాయానికి రాగలరు.
1: ఇప్పుడు పళ్ళు అంటే పిచ్చి పోయిన పళ్ళు కానీ లేకపోతే వంకర టింకర పళ్ళు కానీ ఇలా ఉన్నప్పుడు ఇది ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందంటారు.
0: ఉంటుంది కదా సార్, ఇప్పుడు మామూలుగా అలా ఉన్నప్పుడు సో పెద్దవాళ్ళు పక్కకు గట్టిగా పట్టుకొని మాట్లాడడము, లేదంటే ముఖానికి మాస్క్ వేసుకోవడము, లేదంటే చేతులు అడ్డం పెట్టి మాట్లాడడము, తల మంచి మాట్లాడడం చేస్తే తెలియకుండానే మనలో ఆ నూతన ఆత్మనీయత భావం అనేది ఏర్పడుతుంది. సో చదువు చిరునవ్వు అనేది కేర్ ఆఫ్ అడ్రస్ ఆత్మవిశ్వాసానికి.
1: కాబట్టి అంటే దంతాలు సరిగ్గా ఏర్పాటు చేసుకోవడం అనేది ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.
0: అవును, ఇప్పుడు ఎగుడు దిగుడు పళ్ళు ఉన్న వాళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, అలైనర్స్ కానివ్వండి, చాలా సింపుల్ వేలో అయిపోతున్నాయి. సో అలా ఎగుడు దిగుడు పళ్ళతో వంకర టింకరగా ఉన్న వాళ్ళు బాధపడాల్సిన అవసరమే లేదు. దంత వైద్యుని కలిస్తే చాలా సింపుల్గా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి చాలా సింపుల్గా ట్రీట్మెంట్స్ అయిపోతున్నాయి. మరీ ఎత్తు వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి డాక్టర్స్ దగ్గరికి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ కూడా రావాల్సిన అవసరం లేకుండా ఈ అలైనర్స్ అనే ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా సులభతరం అయిపోయింది. నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కూడా తిరగాల్సిన అవసరం లేక ఏం చక్క ఇంట్లోనే కూర్చొని ట్రీట్మెంట్ని వాళ్లే చేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి ట్రేస్ మార్చుకుంటూ ఉంటే చెప్పిన టైం లోపల పళ్ళని అమెరికా కూడా చక్కగా వచ్చేస్తుంది.
1: ఓకేనండి. మరి హలో, ఒక కాల్ అర్థమా? హలో,
2: నమస్తే సార్, నా పేరు హేమాద్రి, గూడూరు నుంచి సార్.
1: గూడూరు నుంచి హేమాద్రి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి.
2: సార్ నమస్తే. సార్ డాక్టర్ గారు.
0: నమస్తే అండి హేమాద్రి గారు, నమస్తే, చెప్పండి.
2: సార్ ఏం లేదు సార్, నాకు చిన్న 15 పళ్ళు ఉన్నాయి, ఒక 16 పన్ను లేదు.
0: ఓకే.
2: పైన 16 పళ్ళు ఉన్నాయి, 16 పన్ను ఏంటంటే పొడవు అయిపోయింది, కింద పన్నుకి ఆ చిగురు అడ్డు వచ్చేసి అది పడవైపోయి దాని మీద పడి నాకు ఇబ్బందిగా ఉంది సార్. నవిలితే దాని కింద పడిపోతుంది, ఎట్లా సార్ దానికే?
0: ఓకే ఓకే సార్, మీ వయసు చెప్పగలరా?
2: మాది 57 సార్.
0: 57 సంవత్సరాలు. ఇంతకు మునుపు ఎప్పుడైనా మీరు డెంటిస్ట్ ని కలిసారా?
2: సార్ ఎవరిని కలవాలి?
0: ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. ఓకే ఓకే.
2: ఎప్పుడు కలవలేదు సార్, అన్ని దంతాలు బాగానే ఉండాలి.
0: ఓకే ఓకే. సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మీకు వచ్చిన సమస్య జ్ఞానదంతాల ప్రాబ్లము. జనరల్గా జ్ఞానదంతాలు అనేవి అవశేష అవయవాలు సార్, 100లో 90 మందికి ఉండవు, 10 మందికి వస్తాయి. 10 మందిలో కూడా 9 మందికి సరిగా రావు అనమాట. ఇప్పుడు మీకేంటంటే పై దవడలో 16 పళ్ళు వచ్చాయి, కింద 16 పళ్ళు రాలేదు.
2: సో జ్ఞానదంతాలు లాస్ట్ లేదు, దాని చిగురు నిండిపోయింది, దానిపైన పై పొడవు పొడవు వచ్చేసింది.
0: ఓకే, అది అక్కడికి అది చెప్తున్నాను. మీకేమైపోయిందంటే మీ జ్ఞానదంతం కింద ఉన్నవి లోపలనే ఎముకలోనైనా ఉండిపోయి ఉండాలా, లేదంటే ఎముకలో ఫామ్ కాకుండా ఉండి ఉండాలా? ఎప్పుడైతే పళ్ళు అనేవి దానికి ఆపోజిట్ పళ్ళు లేవో, మీ పై పళ్ళు అన్ని కూడా కింద గ్రావిటీకి స్లోగా జారిపోయాయి. సో జారిపోయేసి ఎదురుగా ఉన్నటువంటి చిగురు మీద ఒత్తుకుంటూ ఉన్నాయి. సో మీరు ఒకసారి దాన్ని డెంటిస్ట్ని కలిసి ఆ పైన ఉన్నటువంటి పన్ను కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా చూసుకొని ఎముకలో తగినంత పరిమాణంలో ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం, లేదంటే ఆ బాగా జారిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పన్నుని రిమూవ్ చేసుకుంటే మీకున్న ప్రాబ్లం నుంచి వెంటనే రిలీఫ్ అయిపోతారు. అది ఒకసారి డాక్టర్ని కలిస్తే కండిషన్ బట్టి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అది ఎక్కువ జారిపోయినట్టు అనిపిస్తూ ఉంది. సో మోస్ట్లీ తీసేసుకోవాల్సి రావచ్చేమో కండిషన్ బట్టి. అవును, చిగురు ఒత్తుకుంటూ ఉంటుంది. అవును అవును, వెంటనే మీరు ఒకసారి చూపించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి సార్, ఇబ్బంది ఉండదు.
1: ఓకే రండి. అంటే ఇప్పుడు జ్ఞానదంతం అనేది పెరుగుతూ ఉంటే, ఇప్పుడు శ్రోత ఒక ప్రశ్న అడిగాడు, కట్ చేయడానికి వీలవుతుందా అని. అది
0: ఇప్పుడు చాలా మంచి ప్రశ్న సార్ ఇది. నిజం చెప్పాలంటే డెంటిస్ట్రీ ఇంత డెవలప్ అవడానికి కూడా ఇదే రీజన్. నోట్లో ఎప్పుడు పళ్ళు కదులుతూనే ఉంటాయి, నీటి మీద పాచులాగా అటు ఇటు తేలుతూనే ఉంటాయి, మనకు అది తెలియదు. సో మన బ్రెయిన్ ఆ మూమెంట్స్ని క్యాచ్ చేయలేదు. ఎప్పుడైతే మధ్యలో ఒక పన్ను కానీ మిస్ అవుతుందో ఉండే పళ్ళన్నీ ఆ గ్యాప్స్ని కవర్ చేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ముందు చెప్పినటువంటి సార్ విషయంలో కూడా కింద పళ్ళు లేవు, పైన పళ్ళు మాత్రమే ఉన్నాయి. సో కింద ఉన్న స్పేస్ని ఆ గ్రావిటీకి ఆక్యుపై చేయడం కోసం పై పన్ను పూర్తిగా జారిపోయింది. సో ఈ విషయంలో ఇక పై పన్నుని కాపాడే అవకాశాలు కూడా తక్కువ అవుతాయి. సో ఆ మోస్ట్ ప్రాబబ్లీ ఆ విజ్డమ్ టూత్ కూడా రిమూవ్ చేసుకోవడం బెటర్ పేషెంట్.
1: కలర్తో మాట్లాడదాం. హలో
3: హలో
1: హలో, నమస్తే అండి, ఆకాశవాణికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో
3: హలో
1: హలో
3: సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు?
3: హలో
1: హలో సార్, చెప్పండి మీ పేరేంటి?

0: పేరు అంకయ్య.
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి అంకయ్య గారు?
0: తిరుపతి జిల్లా నెల్లూరు, ఈ పెళ్ళకూరు మండలం.
1: డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో హలో అంకయ్య సార్, నమస్తే, చెప్పండి.
0: పొళ్ళు ఈ గట్టిగా ఉండే వస్తువులు ఏదన్నా ఈ జామ గింజలు అట్లాంటి నెవెళ్తే ఇరిగిపోతున్నాయి సార్ పొళ్ళు.
1: ఓకే, మీ వయసు తెలపగలరా?
0: 55 సంవత్సరాలు.
1: 55 సంవత్సరాలు. ఏం చేస్తుంటారు సార్? ఏం పని చేస్తుంటారు?
0: వ్యవసాయం చేస్తుంటారు.
1: వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో రోజు పళ్ళని బ్రష్ తో దొమ్ముతుంటారా, లేదంటే వేప పుల్లలు అట్లాంటివి పొలం దగ్గరికి?
0: కోల్గేట్ సాల్ట్ ఉన్నారు పేస్ట్.
1: ఓకే,
0: కోల్గేట్ సాల్ట్ వేస్తూ ఉంటారు.
1: ఓకే, పేస్ట్ వాడుతున్నారు, పేస్ట్ బ్రష్ కూడా వాడుతున్నారు. ఓకే, మీరు చెప్పిన సమస్య బట్టి చూస్తుంటే ఇది పళ్ళు ఏజ్ రీత్యా వచ్చిన అరుగుదల అయినా అయి ఉండాలి, లేదంటే పళ్ళ మధ్యలో ఎక్కడైనా కూడా పళ్ళు పుచ్చిపోవడం లాంటివి ఏదైనా కూడా జరిగి ఉండాలి?
0: పళ్ళు పుచ్చిపోవడం ఏం లేదు.
1: ఏం లేదంటే అది ఇంకా ఏజ్ రీత్యా వచ్చిన అరుగుదలే అయి ఉంటుంది. సో కొంచెం హార్డ్ బ్రషింగ్స్ చేయడం కానివ్వండి, అలాంటివి లేకుండా మంచి క్వాలిటీ బ్రష్ యూస్ చేయడము, తర్వాత స్మోకింగ్ లాంటి అలవాట్స్ ఏమైనా ఉన్నాయా? అలవాట్లు ఏమైనా ఉన్నాయా మీకు?
0: అలవాట్లు ఏమి లేదు.
1: ఓకే ఓకే, లేనప్పుడు ఒకసారి మంచి మీరు అంటే ఎనామిల్ కి కొంచెం హార్డ్ గా ఉన్న పదార్థాలు కూడా శత్రువులు లాంటివే పళ్ళకి. సో గట్టి గట్టి పదార్థాలు కూడా ఎముక పంటి యొక్క ఎనామిల్ ని దెబ్బతీస్తాయి. సో పంటి లోపల గాలి పగుళ్లు రావడానికి కారణం అవుతాయి. కొంచెం ఈ ఏజ్ తగ్గట్టు గట్టి పదార్థాలు లాంటివి కొరకుండా చూసుకోవాలి. సో మంచి ఓకే ఓకే, ఇది పళ్ళు అరుగుదల స్టార్ట్ అయినట్టుంది. మీరు మంచి పేస్ట్ వాడి మంచి బ్రష్ యూస్ చేయండి, మరియు గట్టిగా ఉన్న పదార్థాలని కొరకడం అనేది తగ్గించడం అనేది మంచి పద్ధతి.
2: బ్రషింగ్ విధానం కూడా
1: ఉంటుంది. ఇప్పుడు మామూలుగా హార్డ్ బ్రషెస్ యూస్ చేస్తూ ఉంటాము, అది కాదు సార్. మంచి అల్ట్రాసాఫ్ట్ బ్రష్ యూస్ చేయండి. సో పైన మంచి పేస్ట్ యూస్ చేసినప్పుడు ఎనామిల్ అనేది బాగా స్ట్రెంగ్తన్ అయ్యి ఇలా పళ్ళు అనేవి అరుగుదల రాకుండా మీరు చెప్పినట్టుగా జీవనలో అవుతుంది. సో మీరు చెప్తుంటే అప్పుడే ఎనామిల్ అరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్పిన లక్షణాలు అన్ని కూడా పంటి అరుగుదల డ్యామేజింగ్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతుంది. అందువల్ల మీరు వేడిగా తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే ఎనామిల్ డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఇది ఒకసారి డెంటిస్ట్ ని సంప్రదించి మంచిగా మీ పళ్ళని ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకున్న ప్రాబ్లం నుంచి వెంటనే రిలీఫ్ వస్తుంది.
0: సరే సరే సార్.
2: ఓకే, ధన్యవాదాలు అంకయ్య గారు మరి కాల్ చేసినందుకు.
0: సరే సార్,
2: మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, ఆకాశవాణి స్వాగతం అండి. మీరు రేడియోకి దూరంగా రండి, ఫోన్ లో మాట్లాడండి. మీ పేరు అండి? నమస్తే అండి. మీ పేరు?
3: కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగడన్న గ్రామం, హరినాథ్ రెడ్డి సార్.
2: హరినాథ్ రెడ్డి గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి
3: సార్. నమస్కారం సార్.
1: నమస్కారం అండి హరినాథ్ రెడ్డి గారు.
3: సార్ నా వయసు 66 సార్.
1: 66, చెప్పండి.
3: ఏదైనా గట్టి వస్తువు కొరికితే కొద్దిగా ఒక రెండో రోజు అట్లా నొప్పి ఉంటుంది సార్.
1: ఓకే,
3: అందులో వచ్చి మద్యపళ్ళు ఊళ్ళాడుతున్నారు సార్, దవడపళ్ళు.
1: ఓకే,
3: అది ఎట్లా సార్ తీయించుకోవాలా సార్? అల్లాడుతుంది.
1: ఓకే, మీకు షుగర్ అవి ఏమైనా ఉన్నాయా సార్? షుగర్ బీపీ?
3: షుగర్ బీపీ ఏం
1: లేదు. మీరు చెప్పినట్లు ఇప్పుడు తింటూ ఉంటే పక్క రోజుకి పళ్ళు నొప్పులు వస్తున్నాయి.
3: అవును సార్.
1: సో మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీకు పళ్ళకు సంబంధించి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అయిన బట్టి చిగుళ్ళకు వీక్ గా ఉన్నట్టు అర్థమవుతుంది. సో దీనికి మీరు చేయాల్సింది వెంటనే డెంటిస్ట్ ని సంప్రదించాలి. సంప్రదించి పంటిని సపోర్ట్ ఇచ్చేటువంటి చిగురు ఎముక మెత్తబడకుండా ఉండడానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మనం గట్టి పదార్థాలు కొరుకుతామో కింద బేస్ గట్టిగా ఉంటేనే మనం తీసుకున్నప్పుడు నమిలినప్పుడు పుట్టేటువంటి ఫోర్స్ అనేది డిఫ్యూజ్ అయి స్ప్రెడ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఎముక వీక్గా ఉంటుందో ఇలా నమిలినప్పుడు బాగుండి పక్క రోజుకి అవి నొప్పిగా మారుతాయి. సో దీనికి ఇది చిగుళ్ళు సంబంధిత సమస్యకు సంబంధించిన ప్రాబ్లం ఇది. మీరు వెంటనే దీనికి డెంటిస్ట్ కలిసి చిగుళ్ళు గట్టిపడడానికి చిగుళ్ళ యొక్క కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా చిగుళ్ళు ట్రీట్మెంట్ క్లీన్ చేసుకోవడం కానీ లేదంటే ఫ్లాప్ సర్జరీ లాంటివి చేసుకోవాల్సి వస్తుంది.
3: చిన్న మాట సార్, మా ఫ్రెండ్ ఒకైతే దవడపళ్ళు అల్లాడుతుందని డాక్టర్ వెళ్ళి తీసుకున్నాడు సార్.
1: ఓకే,
3: అది వాపు వచ్చి చాలా ఇబ్బంది పడినాడు సార్.
1: ఓకే, అంటే మీరు చెప్పే కండిషన్ అనేది చాలా చాలా రకాలుగా ఉంటాయి. కొద్ది మందిలో సివియర్ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయినప్పుడు పన్ను తీస్తే లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది వాపు రూపంగా వచ్చి తర్వాత కంట్రోల్ అవుతుంది. కొద్ది మందిలో ఏదైనా డయాబెటిక్ కానివ్వండి ఇలాంటివి ఉన్నప్పుడు కూడా అలా జరుగుతాయి. అంతేగాని సహజంగా పన్ను తీసినప్పుడు వాపు అనేది రాదు. ఇన్ఫెక్షన్స్ హెవీగా ఉన్నప్పుడే ఇలాంటి కండిషన్స్ ఉంటాయి.

0: ఇబ్బంది పడినారు.
1: అది
0: వారం 10 రోజులు కొద్దిగా తల కూడా వాసినట్లా ఉండి అంతా ఉబ్బింది సార్.
1: ఓకే, కొద్ది మందిలో సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వస్తాయి సార్. అది మళ్ళీ మంచి యాంటీబయాటిక్ వాడి రెగ్యులర్ గా డాక్టర్ దగ్గర ఫాలో అప్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒక 2-3 డేస్ కంతా కూడా నార్మల్ అయిపోతుంది. అంతేగాని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు.
2: దానివల్ల ఏం కాదు
1: సైడ్ ఎఫెక్ట్, ఏం కాదు సార్, కొన్ని కండిషన్స్ ఉంటాయి.
0: ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు హరినాథ్ రెడ్డి గారు.
3: హలో,
2: హలో, నమస్తే అండి, ఆకాశవాణికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: సార్ కట్ల సతీష్ సార్, మాది కొత్తగూడెం.
2: సతీష్ గారు, మరి డాక్టర్ గారితో మాట్లాడండి.
3: డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే సతీష్ గారు, చెప్పండి సార్.
3: సార్ నాది ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే దవడ పనులు రెండు, ఈ గట్టి ఏంటంటే మామకు అది సంక్రాంతి పనులు కాదు సకినాల ఏం చేసుకుంటాం గట్టి కొరకడం వల్ల మరి ఏమైందో కానీ ఆ రెండు దవడ పనులు ఇరిగినాయి సార్. అవి
1: ఓకే,
3: అవి వాటిని మరి ఏమైతుందంటే తిన్నా గానీ ఆ సైడ్ నుండి కానీ ఇరుక్కుపోతున్నాయి. కాకపోతే డాక్టర్ దగ్గరికి పోతే బాగా రేట్ ఎక్కువ చెప్తారు. రెండు పనులకే వచ్చేసి 10,000 ఏవో చెప్తున్నారు. ఇట్లా పనులకు అంత రేటు ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు. ఎందుకంటే సామాన్య సైతం కూడా ఈ పంటి వైద్యం చేసుకోలేకపోవడానికి గల కారణం రేట్లే అని అనుకుంటున్నాను సార్.
1: ఓకే ఓకే, మంచి ప్రశ్న. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన ప్రాబ్లం బట్టి చూస్తూ ఉంటే గట్టి పదార్థాలు ఏవైతే ఇవి ఉన్నాయో, మామూలుగా ఈ బెల్లం పాకం కానివ్వండి, బాగా స్టిక్కీ ఐటమ్స్ లాంటివి తిన్నప్పుడు పంటి పైన ఎనామిల్ లేయర్స్లో క్రాక్స్ వస్తాయి. ఈ క్రాక్స్ వచ్చినప్పుడు స్లోగా క్రమేపీ కొన్నాళ్ళకి లోడ్ తీసుకునే కొద్దీ దవడపళ్ళు ఎక్కువ విరిగిపోతూ ఉంటాయి. సో దీనికి మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్ వేసుకుంటే సరిపోతుంది. సో కాకపోతే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ట్రీట్మెంట్స్లో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో చాలా వేరియంట్స్ ఉన్నాయండి. సో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే కాస్ట్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ పేషెంట్ సెలెక్షన్ ఆఫ్ క్యాప్స్. ఇప్పుడు నా పంటికి వేసే క్యాప్ అనేది చాలా రకాలు ఉన్నాయి, స్టీల్ అని, గోల్డ్ అని, తర్వాత మళ్ళీ వచ్చి సిరామిక్ అని చెప్పి, జిర్కోనియం అని చెప్పి, డిఎంఎల్ఎస్ లేజర్ సిరామిక్స్ అని లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో డాక్టర్ గారు మీకు చెప్పిన క్వాలిటీ ఎలాంటిదో దాన్ని బట్టి కాస్ట్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది.
2: అది అంటే మనం అన్ని కొన్ని చోట్ల తక్కువగా ఉంటాయి, కొన్ని చోట్ల అంటే వాడే పదార్థాన్ని బట్టి.
1: అవును సార్, ఇప్పుడు
2: మెటీరియల్
1: ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒకప్పట్లో అందరూ గోల్డ్ క్రౌన్స్ ని చాలా ప్యాషనేట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు.
2: అవును.
1: సో ఒక 50 సంవత్సరాల ముందర అది 500. సో ఈ రోజు 500 ఉంది. సో దానివల్ల ఏంటంటే
2: సార్, ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, కాల్ కట్ అయింది. మరి అంటే ఒకప్పుడు ఉన్న రేటు ఇప్పుడు లేదు.
1: రేట్ కాదు ఇక్కడ అసలు. మొదట్లో అందరి యొక్క కాన్సెప్ట్ ఎలా ఉండదంటే పళ్ళు అంటే నమ్మడానికి అనుకునేవాళ్ళు. సో
2: అంటే సాధారణంగా ఇప్పుడు మనం ఒక షాపులో ఒక చొక్క, ఒక షర్టు మరి 100 రూపాయలకు కూడా వచ్చే షర్ట్
1: ఉన్నాయి.
2: అదే మరి 2,000-3,000 కూడా ఉంటే దాంతో దాన్ని బట్టి
1: బ్రాండ్స్ బట్టి డిపెండ్స్ ఆన్ మెటీరియల్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్
2: ఉంటుంది. అంతే తప్ప మనకి ఇది ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
4: ఒకే ఒక్క చోట మీ కుటుంబం అంతటికి ప్రపంచ స్థాయి దంత వైద్యం, సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
5: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు జర్నలిస్టులకు EHS, ABS ద్వారా పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత.
4: WJHS మరియు డాక్టర్ NTR వైద్య సేవ ద్వారా ఉచిత చికిత్స పొందే సౌకర్యం.
5: 24 గంటల్లో ఫిక్స్డ్ దంతాలు మరియు ఇంపోర్టెడ్ డెంచర్స్ అమర్చబడును.
4: వివరాలకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలింకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985767.
2: ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. హలో, హలో, హలో, హలో, ఎవరండి లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఆకాశవాణి శ్రోతల కోసం మరొకసారి మా ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం గురించిన వివరాలు తెలియజేస్తాను. శ్రోతల దంత సంబంధ సమస్యల నివారణ కోసం, అలాగే చికిత్స కోసం, మీ సందేహాల నివృత్తి కోసం ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మీరు కాల్ చేసి మరి వారిని అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246650, 2246660, STD కోడ్ 0877. మరి డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఈ మనం ఇందక్కడి నుంచి మొదటి నుంచి మనం ఈ చిరునవ్వు నవ్వుకి ఈ దంతాలకి సంబంధం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈ వంకర పళ్ళు ఉండటం వలన మరి ఈ స్మైల్ అంటే దరహాసాన్ని ఏ రకంగా మామూలుగా అంటే నార్మల్గా మంచిగా చేసుకోవచ్చు అంటారు?

0: సృష్టిలో మిగతా జీవులకి మనకు ఒకటే తేడా, చిరునవ్వు. మనిషికి ఉన్న ఆభరణమే చిరునవ్వు. సో ఆ చిరునవ్వుని ఎలిగెంట్గా చేసేదే మనిషి యొక్క పంటి వరస. సో అది ఎంత ఇదంటే, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో ఎంతో రాగా చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్స్ ఉన్నాయి, ఇన్విజిలైన్స్ అని చెప్పి వెంకటంకరపాడులో ఉన్న వాళ్ళకి త్వరగా స్మైల్ డిజైన్ కరెక్ట్ అయిపోయే విధంగా ఇన్విజిలైన్స్ ఉన్నాయి, క్లిప్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వినీర్స్ అని సో మెనీ ట్రీట్మెంట్స్ అసలు అవైలబుల్లో ఈ రోజుల్లో. స్మైల్ని ఇంప్రూవ్ చేసుకోవడం, స్మైల్ని తెచ్చుకోవడం అనేది పెద్ద విషయం కానే కాదు. ఈజీగా సింపుల్ వేలో డెంటిస్ట్ దగ్గరకు వచ్చి వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళ స్మైల్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న 3D టెక్నాలజీస్, 3D స్కాన్స్లో చాలా సులభం అయిపోయింది స్మైల్ డిజైన్ చేయడం అనేది.
1: అది అంటే ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే సార్.
1: చెప్పండి, మీ పేరు?
2: మాది తిరుపతి జిల్లా పుత్తూరు సార్.
1: పుత్తూరు నుంచి మాట్లాడుతుంది, మీ పేరండి?
2: ఆంజనేయులు సార్. మా భార్యకి పొళ్ళు అన్ని రాలిపోయినాయి సార్, 2 పొళ్ళు ఉన్నాయి సార్.
1: డాక్టర్ గారితో మాట్లాడండి, డాక్టర్ గారు సమాధానం చెప్తారు మీకు. చెప్పండి.
0: నమస్తే నమస్తే ఆంజనేయులు సార్, చెప్పండి.
2: మా భార్యకి పొళ్ళు అన్ని ఊడిపోయినాయి సార్, 2 పొళ్ళు ఉన్నాయి సార్.
0: ఓకే, మేడం గారు వయసు ఎంత సార్?
2: 45 46 45 అనుకుంటా.
0: ఈ పళ్ళని ఎలా సార్? అవే కదిలి ఊడిపోయాయా, మీరు లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయచ్చు? ఏ పరిస్థితుల్లో పోయా ఇవన్నీ?
2: అవే ఊడిపోతా ఉన్నాయి సార్, పళ్ళు కొద్దిగా మెత్తవు.
0: ఓకే ఓకే.
2: అవి చిగుళ్ళు నెత్తురు వచ్చేది, ఊడిపోయేది, అట్లా ఊడిపోయినాయి సార్. మొత్తం ఇప్పుడు 2 ఉన్నాయి సార్.
0: ఓకే ఓకే. మేడం గారికి ఏమైనా ఇతర సమస్యలు ఉన్నాయా? షుగర్ బీపీ కానివ్వండి, ఏమైనా ఇతర ఆరోగ్య సమస్యలు?
2: షుగర్ బీపీ అయి లేదు సార్.
0: ఓకే.
2: ఆ పొళ్ళు కట్టుకోవాలంటే ఇప్పుడు ఎంత అయితే సార్? అవి
0: సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మేడం గారి ప్రాబ్లము చిగుళ్ళు సంబంధిత వ్యాధులు సార్ ఇవన్నీ కూడా. దీంట్లో పంటికి సపోర్ట్ ఇచ్చే ఎముకంతా కూడా మెత్తబడిపోయి స్లోగా ఎముక మట్టంలోకి కరిగిపోవడం వల్ల పళ్ళు వాటంతటా అవే నొప్పి లేకుండానే కదిలి ఊడిపోతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో మనము 2 రకాలుగా మేడం గారికి పళ్ళు కట్టించుకోవచ్చు. ఒకటి వచ్చి ఇంప్లాంట్స్ అంటారు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ అంటారు. లోపల ఉన్నటువంటి పంటి యొక్క ఎముకని CBCT అనే చిన్న CT స్కాన్ ద్వారా ఎముక ఎలా ఉందో చూసుకొని ఎముక దానికి తగ్గట్టుగా మేడం గారికి ఇంప్లాంట్స్ పళ్ళు వేయించడము, లేదంటే రిమూవబుల్ తీసి పెట్టుకునే పళ్ళ సెట్టు పెట్టించుకోవడం చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ సో రేట్ అనేది మనము ఒకసారి డెంటిస్ట్ని కలిసినప్పుడు కండిషన్ బట్టి ప్లాన్ చేసి మీకు దంత వైద్యం ఎంత అవుతుంది అనేది చెప్తారు. ఓకే.
1: ఇప్పుడు అంటే ఇప్పుడు ఇలాంటి వారికి ఎటువంటి ఆహారం మీరు సజెస్ట్ చేస్తారు?
0: పూర్తిగా చిగుళ్ళ వ్యాధి వీటిలందరికీ ఆహారం కూడా కాదు, ఆహారం అనేది అసలు పాయింట్ కాదు. రెగ్యులర్గా డెంటల్ డాక్టర్ చెకప్స్ ఉండాలి. ఇప్పుడు ఇలా మేడం గారికి వచ్చిన కంప్లైంట్ చూస్తే ఇది ప్యూర్లీ గమ్ డిసీజ్.
1: అంటే గమ్ అనేది చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన,
0: టూత్ సపోర్టింగ్ స్ట్రక్చర్ అంటారు. పన్నే కాదు పంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి గమ్ కానివ్వండి, లోపల ఉన్నటువంటి సపోర్టింగ్ ఆల్యులర్ బోన్ కానివ్వండి.
1: కలర్తో మాట్లాడతాం. హలో
3: హలో
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, రేడియోకి దూరంగా రావాలండి, రేడియోలో వినకూడదు మీరు. ఓకే, అంటే ఇప్పుడు రేడియోకి దూరంగా ఉండి మా శ్రోతలు రేడియోలో వాళ్ళ వాయిస్ కూడా వినాలనే ఉత్సాహం ఉంటుంది కాబట్టి కొంచెం ఎలా అవుతుంది. అది అంటే ఇప్పుడు చిగుళ్ళని అంటే పళ్ళని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో.
4: హలో
1: హలో
4: హలో సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు?
4: రమణాచారి.
1: రమణాచారి గారు ఎక్కడి నుంచి?
4: పళ్ళు నష్టం లేదు సార్, ఏం చేయాలా?
1: మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు?
4: రాయచోటి.
1: రాయచోటి నుంచి. డాక్టర్ గారితో మాట్లాడండి, సమాధానం చెప్తారు.
0: నమస్తే సార్.
4: హలో
0: సార్. నమస్తే, చెప్పండి. మీ
4: పక్కన పొళ్ళు వచ్చింది, ఆ పొళ్ళు ఏం తిన్నా కూడా నొస్తాను సార్, ఏం చేయాలా?
0: మీ వయసు ఎంత సార్?
4: దవడపళ్ళు.
0: దవడపళ్ళు. మీ మీ వయసు ఎంత?
1: వయసు వయసు
0: మీ వయసు ఎంత?
4: వయసు వచ్చి 55 సార్.
0: 55. ఓకే. సో సైడ్ పళ్ళు
4: చిగుళ్ళు కూడా నొస్తాయి, ఏమన్నా తింటియా?
0: చిగుళ్ళు కూడా నొప్పి వస్తున్నాయి. సో ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇది చిగుళ్ళు సంబంధిత ప్రాబ్లం లాగా ఉంది. ఒకసారి అవును అవును ఒకసారి మీరు
4: చూపించుకోవాలి సార్, అది
0: పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి. దగ్గరలో ఎక్కడైనా పంటి డాక్టర్ ఉంటే
4: కలవండి.
0: రండి సార్, ఉంటారు.
1: ఎక్కడైనా మీరు మరి రమణాచారి గారు మీ దగ్గర

0: లో ఉన్న మీ దగ్గరలో ఉన్న దంత వైద్యులు, రాయచోటు అన్నారు కదా, రాయచోటులో కూడా మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, డెంటిస్టులు.
1: నమస్తే.
0: నమస్తే. మరి అంటే ఈ చిగుళ్ళని మనం ఏ రకంగా సంరక్షించుకో. హలో
2: హలో
0: హలో
2: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు?
2: నేను గుర్రపు సార్.
0: గుర్రపు గారు, మీరు రేడియోకి దూరంగా రండి.
2: దూరంగానే ఉన్నాను సార్.
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
2: సార్? చిన్నగుంటగిరి మండలం, తిరుపతి జిల్లా, దేవరకొండ గ్రామం, వంగమల్లి వారిపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: సరే, డాక్టర్ గారితో మాట్లాడండి
2: సార్. డబుల్ ఫోన్లు అన్నీ పీకి చేసినా సార్.
0: ఓకే.
2: కాబట్టి రెండు పక్కల ఇరు పక్కల పోయినాయి సార్.
3: రెండు పక్కల పళ్ళు తీయించేశారు.
2: పళ్ళు తీపిచ్చేసిన సార్.
3: సో ఇప్పుడు పళ్ళు పెట్టించుకోవాలన్నా సార్ మీ ఉద్దేశం?
2: మేము పళ్ళు కట్టించుకోవాలనుకోండి. మీరు ఎన్టీఆర్ వైద్య సేవల కింద కడతారా సార్?
0: మరి గుర్రపు గారు, మీరు ఇట్లాంటి పళ్ళు తీసేయాలి, తీసేసిన తర్వాత ఉన్న సమస్యల కోసం మళ్ళీ కట్టించుకోవాలని అంటే దగ్గరలో ఉన్న దంత వైద్యుల్ని సంప్రదించండి. ఇంకా ఈ విధంగా మీకు ఈ సమస్య అంటే ఈ పళ్ళు ఏ రకంగా మనం సంరక్షించుకోవాలి, ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, డాక్టర్ గారు సలహాలు ఇస్తారు. ఓకే ఓకే. నమస్తే నమస్తే. అంటే ఇప్పుడు మనం అయితే మన డాక్టర్ గారు ఈ ప్రకటన ఒకటి విందాం మనం.
4: మీ చిరునవ్వు మరింత అందంగా మారాలా?
5: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల, అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, ఓపీజీ, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
4: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, ఇహెచ్ఎస్, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
5: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985766733.
0: మరి శ్రోతలు, ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి డాక్టర్ గారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా ఈ చిగుళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
3: సో దంత సమస్యల్లో వచ్చే వాళ్ళలో 100కి 65% గమ్ డిసీజెస్. ప్రాపర్ హ్యాబిట్స్ అంటే అలవాట్లు లేకపోవడం, మామూలుగా రకరకాల అలవాట్లు కానివ్వండి. సో
0: హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: సార్, మాకు పాకాల సార్. మాది
0: పాకాల నుంచి. పేరండి?
6: సార్, మా ఫ్రెండ్కి ముందర పళ్ళు విత్తిగా ఉన్నాయి.
0: మీ పేరమ్మా, మీ పేరు?
6: మా పేరు శేషాద్రి సార్. శేషాద్రి సార్?
0: శేషాద్రి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి.
3: హలో
6: హలో
3: నమస్కారం అండి, శేషాద్రి గారు చెప్పండి.
6: సార్, మా ఫ్రెండ్కు ముందర పళ్ళు విత్తిగా ఉన్నాయి సార్.
3: ఓకే.
6: అవి ఎక్క అవి సొత్తంగా రావాలంటే క్లిక్ చేసి.
3: వయసు ఎంత సార్ మీ ఫ్రెండ్ది?
6: 42 సంవత్సరాలు.
3: చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. మీరు దంత వైద్యుని కలిశారంటే అది ప్రాబ్లం ఎలా ఉంది, అసలు ఏంటి కండిషన్ ఏంటి అనేది ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ఎత్తుపళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఏజ్తో సంబంధం లేకుండా క్లిప్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఎత్తుపళ్ళని పూర్తిగా తగ్గించుకొని పళ్ళ వరుసని చక్కగా కూడా చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఓకే, చేసుకోవచ్చు సార్.
0: అంటే ఈ వయసు 45 కదా, ఇప్పుడు చేసుకుంటే ఉపయోగం ఉంటుందా అనేది వాళ్ళ సందేహం.
3: లేదు సార్, ఫస్ట్ డెంటిస్ట్ని కలిసినప్పుడు అసలు కండిషన్ ఎందువల్ల వచ్చింది, అమెరికాలో తేడానా లేదంటే పేథలాజికల్గా ఏదైనా లోపల చిగుళ్ళలో ప్రాబ్లం వల్ల వచ్చిందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, లేదా పళ్ళ యొక్క వరుసలో తేడా ఉంటే దానికి బట్టి తగ్గట్టుగా క్లిప్ ట్రీట్మెంట్ చేసుకుని ఎత్తుని తగ్గించుకోవడానికి అవకాశాలు.
0: సో ఇప్పుడు ఎత్తు వయసు ఉన్నప్పటికి కూడా
3: చేసుకుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
0: ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
5: ఒక్క చోట మీ కుటుంబం అంతటికి ప్రపంచ స్థాయి దంత వైద్యం, సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి.
4: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ ఏబిఎస్ ద్వారా పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత.
5: డబ్ల్యూజేహెచ్ఎస్ మరియు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత చికిత్స పొందే సౌకర్యం.
4: 24 గంటల్లో ఫిక్స్డ్ దంతాలు మరియు ఇంపోర్టెడ్ డెంచర్స్ అమర్చబడును.
5: వివరాలకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989575.

0: శ్రోతలు, మరి ఈరోజు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతల దంత సంబంధ సమస్యలకు, చిగుళ్ళ వ్యాధులకు సంబంధించిన సమస్యలకు డాక్టర్ సుమన్ చల్లా గారు మనకు ప్రముఖ దంత వైద్యులు సలహాలు సూచనలు అందించారు. కాల్ చేసి మరి వారి వారి సందేహాలు నివృత్తి చేసుకున్నారు చాలామంది శ్రోతలు, వారందరికీ ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా శ్రోతలు ఈ రకమైనటువంటి సమస్యలు ఉంటే మరి డాక్టర్ గారు ఇప్పుడు వరకు చెప్తూ ఉన్నారు, దగ్గరలో ఉన్నటువంటి దంత వైద్యుని సంప్రదిస్తే మరి మీ దంత సంబంధించిన సమస్యలన్నిటి కూడా వారు నివృత్తి చేస్తారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చి శ్రోతలకు మంచి సలహాలు ఇచ్చిన డాక్టర్ సుమన్ చల్లా గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం శ్రోతలు. మీరింతవరకు సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. శ్రోతల సందేహాలకు సమాధానాలిచ్చిన వారు దంతవైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. శ్రోతలు, ఇప్పుడు మీకోసం ఒక చిత్రగీతం.

శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలో జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాశ్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠ్మండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాద్సా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే ఆప్ 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్బంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద

ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి.

0: ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పీఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మరి మన స్టూడియో క్లాక్లో సమయం 7 గంటల 15 నిమిషాలు దాటి 25 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: శ్రోతలు, ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో సాగు చేయదగ్గ పంటలు, వాటి సాగు గురించి అన్నమయ్య జిల్లా పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం నేల ఆరోగ్య సంరక్షణ మరియు కొన్ని సాగు సూచనల గురించి తిరుపతి జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి జి వేణుగోపాలరావు గారి ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: ప్రస్తుతము నెలకొన్న ఎల్నినో పరిస్థితులు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు దృష్ట్యా ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో అతి తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో సాగు చేయదగిన పంటల్లో ముఖ్యమైనవి ఆముదము, ఉలవ. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఆముదం విస్తీర్ణంలో ఉత్పత్తి ఉత్పాదకలు భారత్ ప్రథమ స్థానంలో ఉంది. దాదాపుగా 11.48 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 19.64 లక్షల టన్నుల ఉత్పత్తితో 1643 కిలోలు హెక్టార్కు ఉత్పాదకతతో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారత్లో ముఖ్యంగా గుజరాతు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఆముదాన్ని ప్రధానంగా సాగు చేస్తాయి. ఆముదం గింజలు పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత సాధించి ఉన్నాయి. ఎందుకంటే ఆముదం నూనెను వివిధ పరిశ్రమల్లో, ఔషధ రంగంలో నేరుగా లేదా వివిధ పదార్థాల తయారీలో కీలకంగా వాడటం వల్ల అంతర్జాతీయ గిరాకీ ఏర్పడింది. ఆముదం నూనెను లూబ్రికెంట్ గాను, వాయు ఇంధనం, విమాన ఇంధనంగాను వాడటంతో దీనికి మరింత డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఆముదం నూనె -273 డిగ్రీల దగ్గర కూడా ఇది గడ్డకట్టదు. అందువల్ల ఈ క్రయోజెనిక్స్ లో దీని డిమాండ్ చాలా విపరీతంగా ఉంది. కాబట్టి గింజల్లో తీసుకుంటే దాదాపుగా 45-47% నూనె ఉంటుంది. ఆముదం పిండిలో దాదాపుగా 4.5% నత్రజని, 1.75% భాస్వరము, 1.5% పొటాష్ ఉండటం వల్ల సేంద్రీయ ఎరువుగా కూడా బాగా వాడుతుంది.

ఈ పిండిలో ప్రత్యేకంగా ఉండే రెజిన్ అనే టాక్సిన్ వల్ల నులి పురుగులను కూడా సమర్థవంతంగా నివారించేదానికి ఉపయోగపడుతుంది. ఆముదము ఆకులను ఎరీ సిల్క్ వామ్, ఎరి పట్టు పురుగులు పెంచడానికి కూడా మేతగా వాడతారు. వివిధ పంటల్లో, నర్సరీల్లో కూడా ఆముదాన్ని ఎర్రపంటగా సాగు చేస్తారు. సో అరటి, బొప్పాయి, చెరుకు పంటల చుట్టూ కూడా గాలి నిరోధకంగా కూడా ఆముదం పంటను సాగు చేస్తారు. సాగు ఖర్చుతో పోల్చితే నికరాదాయము ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో నిలకడగలిగిన ధర మరింత సానుకూల అంశం. గత 3 ఏళ్లుగా మార్కెట్లో కిలో గింజల ధర దాదాపుగా 55 నుంచి 65 రూపాయలు తగ్గకుండా ఉంది. గింజలకు పురుగు పట్టదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు, వెసులుబాటు ఉంటుంది. మెట్ట ప్రాంతాల్లో ఏదేని కారణాల వల్ల పంటల సాగు ఆలస్యమైతే ఆముదము జూలై తర్వాత విత్తుకోవడానికి, జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు మనం విత్తుకోవడానికి అనువైనటువంటి పంట. ఇది మన పరిశోధనా స్థానంలో కూడా దాదాపు 13 పంటలను పరిశీలించినప్పుడు ఆముదము మంచి దిగుబడి ఇవ్వడానికి ఇవ్వడం చూడడం గమనించడం జరిగింది. ఈ ఆముదం తీసుకుంటే దీంట్లో పందుల బెడద ఉండదు, పక్షుల ముప్పు ఉండదు, అడవి జంతువుల ముప్పు కూడా ఉండదు. మార్కెట్లో అత్యధిక ధరలు, అమ్మకం ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. దీనికి సాగు చేయడానికి దీనికి ముఖ్యంగా ఏమంటే దేశీయంగాను అంతర్జాతీయంగాను ఆముదము ఈ ఉలవ పంటలకు ఎప్పుడు కూడా గిరాకీ ఉండడము, తర్వాత మార్కెట్లో కూడా దీనికి ధర కూడా స్థిరంగా ఉండడం, ఈ 2 కారణాలు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకునే శక్తి కలిగి ఉండడం కూడా ఈ ఆముదానికి ప్రత్యేకంగా చెప్పవచ్చు. అలాగే దాదాపు 80% ఆముదము మరియు దాని ఉప ఉత్పత్తులు ఇతర దేశాలకు మన భారతదేశం నుండి ఎగుమతి అవుతుంది, కాబట్టి ఇది చాలా ప్రధానమైన పంట. తర్వాత ఉలవ, ఇది తీవ్ర దుర్భిక్ష పరిస్థితులకు సమర్థవంతంగా తట్టుకునే స్వల్పకాలిక పప్పుధాన్యపు పంట. ఇది 80 నుంచి 90 రోజుల్లోనే పంట పూర్తి అవుతుంది. నీటి అవసరం చాలా తక్కువ, మంచును సమర్థవంతంగా వినియోగించుకుని అధిక దిగుబడినిచ్చేటటువంటిది, ప్రోటీన్లు సమృద్ధిగా అందించేటటువంటి పంట, ఇనుము కాల్షియము అధికంగా కలిగినటువంటి గింజల్లో దీనికి ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఈ పంట అంటే ఉలవలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఈ ఇనుము కాల్షియం లోపాలను కూడా మనకు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం మూలాన దీన్ని బరువు తగ్గడానికి కూడా దీన్ని ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది ఈ ఉలవలను. దీన్ని పంట అయిన తర్వాత పశుగ్రాసంగా కూడా వినియోగించుకోవచ్చు. అందువలనే కాకుండా నేలలో నీటి ఆవిరి కాకుండా, కలుపు సమస్య లేకుండా, తర్వాత మీకు నేల కోతకు గురి కాకుండా కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని ముఖ్యంగా ఎక్కువ మంది రైతులు పశుగ్రాసానికే కాకుండా, నేల కోత గురి కాకుండా, తక్కువ సమయంలో నీటి వనరులు చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ పంటను సాగు చేయడానికి సరైన సమయము సెప్టెంబర్ మాసము. సో సెప్టెంబర్ నెలలో ఆముదము, ఉలవ రెండింటిని అంతర పంటలుగా సాగు చేసుకున్నట్లయితే రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ నికర ఆదాయము మరియు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు రైతులకు వచ్చే ప్రధాన సమస్య కూలీల సమస్య. సో ఏ పని చేయాలన్నా కూలీలు దొరకనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మెకనైజేషన్ను దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్ సాయంతో మనము ఈ సేద్యం చేయడానికి వీలుగా దీన్ని ఆముదము, తర్వాత ఉలవను అంతర పంటగా వేసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని 2021లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ప్రథమ శ్రేణి క్షేత్ర పరిశీలనలో కేవీపల్లి మండలంలో ప్రయోగాత్మకంగా చూడడం జరిగింది. ఒక రైతు పొలంలో ఆముదాన్ని 16 సార్లకు ఒక సాలు ఆముదము, 16 సార్లు ఉలవ వేసుకోవడం జరిగింది. అలాగే 8 సార్లకు ఉలవ, 1 సాలు ఆముదము వేయడం జరిగింది. ఈ 2 పద్ధతుల్లో కూడా మంచి దిగుబడి రావడము, తర్వాత కలుపు సమస్య లేకుండా ఉండడము, పంట దిగుబడి బాగా రావడం జరిగింది. అందుకని రైతులు ఎక్కువ కూలీలను ఉపయోగించకుండా ట్రాక్టర్ సాయంతోనే ఒక లాస్ట్ చివరి సాలేమో ఆముదము, 8 సార్లలో ఉలవ, తర్వాత మళ్ళా ఆముదము, తర్వాత 8 సార్లలో ఉలవ, ఈ విధంగా వేసుకుంటే ప్రతి 8 సార్లకు 1-2 సార్లు ఆముదం గాని, 16 సార్లకు 2 సార్లు ఆముదం గాని ఇరువైపులా వేసుకున్నట్లయితే కలుపు సమస్య అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల మనకు ఉత్తరోత్తర కూడా మనకు ఈ నేల కోత కూడా గురిగాకుండా ఉంటుంది. ఆముదములో అందుబాటులో ఉన్న రకాలు తీసుకుంటే క్రాంతి, హరిత, కిరణ్ అనే రకాలున్నాయి. సంకరాలు తీసుకుంటే ICH 5, ICH 66, GCH 4, DCH 519, ఇవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ హైదరాబాదు రాజేంద్ర నగర్ వారి దగ్గర నుంచి తయారైనటువంటి సంకరాలు. ఇవి కాకుండా పాలెం క్యాస్టర్ హైబ్రిడ్ PCH 111 అనేటటువంటిది సంకరం కూడా పాలెం రీసెర్చ్ స్టేషన్లో అందుబాటులో ఉంది. వీటిల్లో ఏదైనా ఒక రకం గాని సంకరాన్ని గాని ఎన్నుకుని దీన్ని సాగు చేసుకున్నట్లయితే బాగుంటుంది. దీనికి ఎకరానికి 2 కిలోలు సంకరాలైతే, అదే రకాలైతే 4 కిలోల వరకు మనకు విత్తనం అవసరం ఉంటుంది. దీంట్లో ఇకపోతే ఈ ఉలవలో కూడా మనకు APT
హెచ్

G11 అనంత ఉలవ అనేది కూడా మన అనంతపురం రీసెర్చ్ స్టేషన్లో దొరుకుతుంది. అట్లాగే క్రీడా రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రైల్ అండ్ అగ్రికల్చర్, సంతోష్ నగర్ హైదరాబాద్లో CRHG-19 క్రీడా హర్ష అనేది, తర్వాత CRHG-22 క్రీడా వర్ధన్ అనేటటువంటి రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. కిలో 110 రూపాయలు మాత్రమే. సో మనం ఎకరాకు 8 కిలోలు ఎకరాకు సరిపోతుంది. కాబట్టి రైతులు కావలసిన వాళ్ళు అడ్రస్ ఇస్తాను, దానిలో సంప్రదించి మీరు తీసుకొచ్చుకోవచ్చు. అట్లాగే PHG-62 అనేది కూడా నల్లగింజ రకం ఉంది. సో ఇది కూడా అందుబాటులో ఉంది. ఈ ముఖ్యంగా దీంట్లో ఎరువుల యాజమాన్యం తీసుకున్నట్లయితే ఆముదానికి 65 కిలోలు యూరియా, 12 కిలోలు మిరటా పొటాషు, 100 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే సరిపోతుంది. కాకపోతే దీన్ని దఫాలుగా వేసుకోవాలా. మొదట విత్తేటప్పుడు 16 కేజీలు యూరియా, 3 కిలోలు పొటాష్ విత్తేటప్పుడు వేసుకుని, తర్వాత విత్తిన 45 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు 4 దఫాలుగా ఇంతే మోతాదులో 16+3 కేజీలు మోతాదులో మనము ఎరువులను అందించుకోవాలి. ఉలవలో తీసుకుంటే ఎకరానికి మోతాదు యూరియా 9 కిలోలు సరిపోతుంది, సూపర్ ఫాస్ఫేట్ 62.5 కిలోలు, మ్యూరేటా పొటాష్ 13 కిలోలు ఆఖరి దిక్కులో వేసుకుని విత్తుకున్నట్టయితే సరిపోతుంది. సో దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏమంటే ఈ ఆముదం అనేది దాదాపుగా 45 నుంచి 60 రోజుల సమయంలో పూత అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ఫస్ట్ గిల తయారు కావడానికి దాదాపుగా 90 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల ఏ కొద్దిపాటి వర్షం పడినా కూడా టాప్ డ్రెస్సింగ్ అనేది కంపల్సరిగా చేయాలి. టాప్ డ్రెస్సింగ్లో 3 నుంచి 5 కిలోలు పొటాష్ను కలిపి మనము మొక్కలకు పక్కన గన పెట్టుకున్నట్లయితే గెల సైజు బాగా పెరుగుతుంది, మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది తర్వాత ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. దీనికి ఆముదం విత్తనాలు అయితే ICH-5 కానీ, ICH-66, DCH-519 డాక్టర్ జవహర్ లాల్ అనేటటువంటి హెడ్ విత్తన విభాగం రాజేంద్ర నగర్లో వారి వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. 9160451473. ఇంకోసారి చెప్పను, 9160451473 ఈ నంబర్ ద్వారా సంప్రదించి దీనికి వాట్సాప్లో మీకు ఎంత సీడ్ కావాల్సి వస్తుంది అనేది, ఏ ఊరికి కావాలి అడ్రస్ అంతా పెట్టినట్లయితే వాళ్ళు అన్ని కిలోలు మీకు 2 పే ద్వారా మీకు అందిస్తాం. అలాగే PCH-111 అనేటువంటిది పాలిమ్ క్యాస్టర్ హైబ్రిడ్ అనే రకము. ఈ సంకరము PJT-SAU అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రివాల్వింగ్ ఫండ్ సీడ్ ప్రొడక్షన్ RARS పాలెంలో డాక్టర్ జి ఈశ్వర్ రెడ్డి అనే శాస్త్రవేత్త దీని గురించి ఈ విత్తనాలు సప్లై చేసేదానికి అతను సహాయపడరు. ఆయన నంబర్ 62-81-12-15-29 నందు సంప్రదించు. ఇది కాకుండా ఉలవల కోసమే క్రీడా సంతోష్ నగర్ వారిని సంప్రదించాలి. వ్యవసాయ పరిశోధన స్థానము రేకులు గుంట కానీ ఈ ఇద్దరి నంబర్లు నేను ఇవ్వడం జరుగుతుంది. ఇది రేకులకుంట ప్రధాన శాస్త్రవేత్త నంబరు 770-28-43-625. తన పేరు డాక్టర్ విజయశంకర్ బాబు, ప్రధాన శాస్త్రవేత్త, వీరిని సంప్రదించి. అలాగే శాస్త్రవేత్త ఉలవలకు సంబంధించి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రైల్ అండ్ అగ్రికల్చర్ సంతోష్ నగర్ హైదరాబాద్ ఈ శాస్త్రవేత్త నంబరు 88-80-74-31-99. ఇంకోసారి 83-74-31-99. ఈ నంబర్లో సంప్రదించినట్లయితే మీకు ఉలవలు క్రీడా హర్ష కావచ్చు, క్రీడా వర్ధన్ కావచ్చు, నల్లగింజ రకం కావచ్చు, ఈ రకాలు ఏవైనా కూడా 110 రూపాయలు మీరు దాదాపుగా 8 కిలోలు అయితే సరిపోతాయి. కాబట్టి మీరు 880 రూపాయలు మీరు పే చేసినట్టే ఈ నంబర్లో సంప్రదించినప్పుడు వాళ్ళు అడ్రస్ ఇస్తారు. వాళ్ళకి పే చేస్తే వాళ్ళు 2 పే ద్వారా మీరు కోరుకున్న ప్రదేశానికి విత్తనాలు పంపించగలరు. కాబట్టి ఈ ఎల్నినో పరిస్థితుల్లో దృష్ట్యా మనము ఆముదంలో ఉలవను అంతరపంటగా సాగు చేసి ట్రాక్టర్ సాయంతో సాగు చేసుకున్నప్పుడు ఈ యొక్క నేలకోతకు గురి కాదు, తక్కువ వర్షపాతమైనా కూడా పంట వస్తుంది, మనకు మంచుతోనే పంట పండుతుంది. కాబట్టి మనకు దీన్ని రైతులు సాగు చేసుకుని లాభం పొందాలనేసి ఆశిస్తున్నాను. సో తదుపరి ఇంకేమైనా మీకు వివరాల కోసం కావాలంటే నేను చెప్పిన ఈ అడ్రస్లో సంప్రదించిన మీకు వారు విత్తనాన్ని అందించరు. ఆ విధంగానే సెప్టెంబరు రైట్ టైం కాబట్టి మీరు ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. లేదు మేము సోల్ క్రాపే ఆముదం వేయాలి అనుకున్నట్లయితే మీరు 90 సెంటీమీటర్లు 3 అడుగులకి 2 అడుగులు వరుసలో ఉండేటట్లుగా ఈ సంకరాలు అయితే 2 రకాలైతే 4 కిలోలు విత్తుకున్నట్లయితే సరిపోతుంది. నేను ఇందాక చెప్పిన ఎరువుల యాజమాన్యము దానికి కూడా సరిపోతుంది అన్నమాట. 65 కిలోలు 12 కిలోలు పొటాషు, 100 కిలోలు ఎస్ఎస్ని
వేసుకోవాలి. ఎస్ఎస్పి మాత్రం

0: వేసవిగా అప్లై చేసుకోవాలి. ఈ యూరియా పొటాషియం మాత్రం 4 దఫాలుగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇది అలా కాకుండా ఈ ఉలవలను అంతర పంటే కాకుండా ఈవెన్ మామిడి ఇతర ఉద్యాన పంటల్లో కూడా ఖాళీ ప్రదేశం దున్నిన తర్వాత చల్లుకోవడానికి కూడా 8 నుంచి 10 కేజీల వరకు చల్లవచ్చు. తద్వారా మనము గ్రీన్ మాన్యూరు వస్తుంది, లేదు అనుకుంటే మనకు విత్తనాలకు పెట్టుకున్నట్లయితే విత్తనాలు వస్తాయి, పశుగ్రాస్ ఉంది, కలుపు సమస్య అనేది చాలా వరకు బాగా తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతులు ఈ పద్ధతిని పాటించి లాభం పొందగలరని ఆశిస్తున్నాను.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేల ఆరోగ్యం సంరక్షణ అనే అంశంపై చర్చించుకుందాం. నేల అనగా మట్టి కాదు, ఇది ఒక జీవ పదార్థం, ఇది అనంత జీవరాశికి ఆధారం. ఇటువంటి నేల యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉన్నది. దీనికి కారణం నేలకు కావలసిన పోషణను సమపాలల్లో సరైన మోతాదులో అందించకపోవడం, విచక్షణారహితంగా పురుగు మందులను ఎరువులను వాడడం. ఈ నేల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం వలన నేల దిగుబడినిచ్చే సామర్థ్యాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. రైతులు అధికంగా ఎరువులు వాడితే అధిక దిగుబడి వస్తుందనే ఆలోచనలో ఉన్నారు. ఇది చాలా తప్పు. అధికంగా ఎరువులు వాడకం పంట దిగుబడిని పెంచకపోగా రైతుకు సాగు ఖర్చును బాగా పెంచుతుంది, ఆదాయాన్ని తగ్గిస్తుంది. దీనితో ప్రస్తుతం చాలా మంది రైతులు సాగులో గిట్టుబాటు కావడం లేదని సాగును వదిలేస్తున్నారు, భూమిని బీడుగా పెడుతున్నారు. ఇది భవిష్యత్తు తరాల ఆహార భద్రతకు ముప్పును కలిగిస్తుంది. కావున రైతులు అవసరానికి మించి ఎరువులను వాడకుండా భూసార పరీక్షలు చేయించి ఆ ఫలితాల ఆధారంగా తమ పొలములో పంటకు కావలసిన పోషకాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని ఆపై తాను సాగు చేయాల్సిన పంటకు కావలసిన పోషకాల మోతాదులను తెలుసుకుని భూమిలో పోషకాలను భూసార పరీక్షల ద్వారా అంచనా వేసి ఈ రెండింటి యొక్క తేడాకు సమానమైన పోషకాలను మాత్రమే ఎరువుల రూపంలో భూమికి అందిస్తే సాగు చేయదలిచిన పంట దిగుబడి సరైన దిగుబడిని ఇస్తుంది. ఈ విధంగా సరైన దిగుబడిని పొందడమే కాక పొలములోని నేల ఆరోగ్యము కూడా సంరక్షించబడుతుంది. సాగులో అధిక దిగుబడులు పొందడానికి నేల ఆరోగ్యం అన్నది అత్యంత ప్రధానం. ఎందుకంటే నేల ఆరోగ్యంగా ఉంటేనే మనం వేసిన ఎరువులను పంటకు అవసరమైన పంటకు కావలసిన రూపంలో మార్చి అందించబడతాయి. ఈ విధంగా వేసిన ఎరువును పంటకు అవసరమైన రూపంలోకి మార్చి ఆ పంటకు ఉపయోగపడే విధంగా చేస్తాయి. ఈ విధంగా వేసిన ఎరువును పంటకు అవసరమైన రూపంలో మార్చడానికి నేలలో జీవం అన్నది చాలా అవసరం. రైతన్నలు అధిక మోతాదులో ఎరువులను వాడుతున్నారు, ఈ ఎరువులు అధిక దిగుబడిని ఇస్తాయి అనే భ్రమలో అధికంగా ఎరువులను పంట దశలో సంబంధం లేకుండా వాడుతూ పోతే ఈ అధికంగా వాడిన ఎరువులు పంటకు ఉపయోగపడకపోగా నేలలోనే ఉండి మొక్కకు ఉపయోగపడని రూపంలోకి మారి నేల ఆరోగ్యమును పోగొట్టడం వలన

అందులో వేసిన ఎరువులు పంటకు అవసరమైన రూపంలో మార్చే జీవం కూడా నశిస్తుంది. ఇది క్రమంగా సాగుతూ పోతే నేల కొంతకాలానికి పూర్తిగా పాడై సాగుకు పనికి రాకుండా పోతుంది. ప్రస్తుతం ఆధునిక వ్యవసాయం చేస్తున్న రైతులు నేడు తమ పొలాలకు కావలసిన దానికంటే ఎక్కువ రసాయన ఎరువులను వాడుతున్నారు. ఈ క్రమంలో రైతులు నేలకు సాంప్రదాయంగా పొలాలకు వినియోగించే పశువుల ఎరువు అనగా దిబ్బ ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించేశారు. దీనికి కారణం పశువుల ఎరువు నాణ్యమైనది దొరకడం లేదని, అధిక ధరకు లభిస్తుందని తెలియజేస్తున్నారు. కానీ నిజానికి పశువుల ఎరువు మాత్రమే నేలలో ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆరోగ్యానికి అవసరమైన జీవానికి ఆహారంగా ఉపయోగపడమే కాక నేలలో గాలి ప్రసరణకు, తేమ నిల్వకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆహారం పొందడం వల్ల నేలలోని జీవం బాగా పెరిగి పంటకు వేసిన ఎరువులను పంటకు అవసరమైన రూపంలోకి మార్చి అందిస్తాయి. ప్రస్తుతం రైతులు ఈ సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించడం వల్ల పంటకు అవసరమైన పోషకాలు అందుబాటులో లేక సమతుల్యత లోపించి పంట దిగుబడిపై ప్రభావం చూపడమే కాక పంటకు ఉపయోగపడని ఎరువులు నేలలో ఉండి నేల ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తున్నాయి. కావున రైతులు సాగు ఖర్చును పెంచే ఎరువులను ఎక్కువగా వాడకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా తమకు స్థానికంగా అందుబాటులో ఉన్న ఎరువులను పొలాలకు వివిరిగా వాడుకుంటూ అవసరమైన మేరకు మాత్రమే రసాయన ఎరువులను సరైన సమయంలో సరైన మోతాదులో వాడుకోవాలని తెలియజేయడమైనది. ప్రస్తుతం రైతులు పంటలకు ముఖ్యంగా వరికి పైపాటుగా వరి నాటిన తర్వాత కూడా 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా DAP వంటి కాంప్లెక్స్ ఎరువులను యూరియాతో కలిపి వాడుతున్నారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలోని ఫాస్ఫేటు కరగకుండా భూమిలోనే ఉండిపోయి పంటకు ఉపయోగపడకుండా నేలలోని ఉదదని సూతికను మార్పు చేస్తుంది. ఈ విధంగా నేలలోని ఉదదని సూతిక మారడం వల్ల నేలలోని పోషకాల మధ్య సమతుల్యత లోపించి లబ్బ పోషకాలు అందక మంచి నేలను చౌడు నేలగా మార్చివేస్తుంది. కావున కాంప్లెక్స్ ఎరువులను పంటలకు పైపాటుగా వాడకుండా చివరి దుక్కిలోనే, అడుసులోనే, అడుగుమందుగానే వాడుకోవాలి. ఒకవేళ కుదరణ సమయంలో పైపాటుగా పంట నాటిన 10 రోజుల లోపలగానే పంటకు వేసి వీలైనంత వరకు కలియబెట్టాలి. పంటలకు యూరియాను విరివిగా వాడుతున్నారు. దీనికి కారణం రైతులు పంట ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలని కోరుకుంటారు. దీనికోసం ఆకులు కొద్దిగా పసుపుగా మారినా ఎక్కువగా యూరియాను విరివిగా వాడి పచ్చగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఉంటేనే అధిక దిగుబడి వస్తుందని అనే విషయాన్ని నమ్ముతారు. ఈ విధంగా చేయడం సాగు ఖర్చును పెంచడమే కాక పంటను మెత్తగా పురుగులు తినడానికి అనుకూలంగా మార్చివేస్తుంది. దీనివల్ల పురుగులు తెగుళ్ల బాధ ఎక్కువ అవుతుంది. దీని కారణంగా రైతులు అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. తద్వారా ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఉదాహరణకు 100 కేజీల యూరియాను మనం వాడితే కేవలం 30 కేజీల యూరియా మాత్రమే పంటకు ఉపయోగపడుతుంది. మిగిలిన 70% అనగా 70 కేజీల యూరియా నీటిలో కరిగి భూమి లోపల పొరల్లోకి చేరుతుంది, లేదా నీటి ద్వారా పక్క పొలాలకు కొట్టుకుని పోతుంది, లేదా ఎండక ఆవిరే గాలిలో కలిసిపోతుంది. అనగా యూరియా అనున్నది అత్యంత చంచలమైన ఎరువు. ఇది నేల ఆరోగ్యమును పాడు చేయడమే కాక వాతావరణ కాలుష్యాన్ని కూడా కలుగు చేస్తుంది. కానీ అధిక యూరియాను ముఖ్యంగా వాడడం, అది కూడా చిరుపట్ట దశలో కూడా ఎక్కువగా వాడడం ఖర్చును పెంచడమే కాక దిగుబడిని కూడా తగ్గిస్తుంది. వెన్ను యొక్క పొడవును, గింజల సంఖ్యను కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా రైతులు ప్రస్తుతం గుళికలను మరియు కలుపు మందును కూడా యూరియాతో కలిపి చల్లుతున్నారు. ఇది చెయ్యరాదు. దీనివల్ల పురుగులు నివారించబడక వాటి ఉధృతి మరింత పెరుగుతుంది, కలుపు కూడా ఎక్కువ అవుతుంది. కావున రైతులు పంటను గుళికలు మరియు కలుపు మందులను వాడుకోవాల్సి అనుకుంటే ఇసుకతో కాని లేదా మట్టితో కాని కలిపి వాడుకోవాలి, కాని యూరియాను వాడకూడదు. పురుగులను నివారించే గుళికలను యూరియాతో కలిపి వాడినప్పుడు పురుగులకు యూరియాతో పాటు విషాన్ని కూడా పెడుతున్నాం. ఈ యూరియా వల్ల వచ్చిన శక్తిని గ్రహించి ఈ పురుగు మందులకు తట్టుకున్నట్టయితే ఆ పురుగు నివారణ భవిష్యత్తు తరాల్లో చాలా కష్టమవుతుంది. కావున ఏ విధంగా చూసినా రైతులు సేంద్రీయ ఎరువులను తప్పక వాడుకోవాలి. సేంద్రీయ ఎరువులే నేలలోని జీవానికి ఆధారం, జీవం బతకడానికి ఆధారం. రసాయన ఎరువులను భూసార పరీక్షల ఆధారంగా తగు మోతాదులోనే, తగు సమయంలోనే వాడుకోవాలి. సేంద్రీయ ఎరువులు లభ్యం కాకపోతే వాటి స్థానంలో పచ్చి ఆకు ఎరువును కాని, లేదా జనుము, జీలుగా వంటి పచ్చి రొట్టె ఎరువులను కాని, లేదా జీవన ఎరువులను కాని, లేదా అన్నింటినీ కలిపి సమపాలల్లో సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటిస్తూ వాడుకోవాలి. ఇలా చేసినట్లయితే మంచి దిగుబడి

0: తో పాటు నేల ఆరోగ్యం కూడా సంరక్షించబడి ఆహార భద్రతకు తోడ్పడుతుంది. భూమాత అంటే అన్నం పెట్టే తల్లి. ఇటువంటి తల్లికి అధిక దిగుబడులు సాధించాలనే ఆశతో ఎక్కువ మోతాదుతో రసాయన ఎరువులను వాడుతూ పోతే ఆ తల్లికి విషం పెట్టినట్టు అవుతుంది. ఇది అమానుషం. దీనివల్ల నేల ఆరోగ్యం క్రమంగా క్షీణించి భావితరాలకు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత రెండింటికి ముప్పు వాటిల్లుతుంది. కావున రైతులు పై విషయం గుర్తెరింగి రసాయన ఎరువులను సమపాలల్లో సరైన మోతాదులో భూసార పరీక్ష ఫలితాల ఆధారంగానే సేంద్రీయ ఎరువులను అనుబంధంగా సరైన సమయంలో వాడుకుని తమ తరువాత తరాలకు మంచి దిగుబడినిచ్చే బంగారు భూమిని అందించి ఆహార భద్రతకు తోడ్పడాలని, తద్వారా తమ ఆరోగ్యాన్ని, తమ పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని తెలియజేయడమైనది. ప్రస్తుతం భూసార పరీక్ష ఫలితాలను రైతు సేవా కేంద్రాల నుండి తప్పనిసరిగా తీసుకుని వాటిని రైతు సేవా కేంద్రాలలో ఉండే వ్యవసాయ సహాయకుల ద్వారా వాటి వివరాలను తెలుసుకుని ఎంత ఎరువులను వేయాలనో అంత మోతాదులో మాత్రమే ఎరువులను వాడుకోవాలని, ఒకవేళ రసాయన ఎరువులు దొరకని పక్షంలో నానో ఎరువులు వంటి ఎరువులను కూడా వాడుకోవాలని తెలియజేయడమైనది. ప్రస్తుతం రైతులు అధిక ఎరువులను, అధిక కాంప్లెక్స్ ఎరువులను విరివిగా వాడుతున్నారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ముఖ్యంగా డీఏపీ వంటి ఎరువు అధిక ఫాస్ఫేట్ ను కలిగి ఉంటుంది. ఇది నేల ఆరోగ్యాన్ని మరి ఉదదని సూచికను మార్పు చేయడం వల్ల నల్ల చౌడును కలిగిస్తుంది. నల్ల చౌడు వచ్చిన భూములను మీరు గమనించినట్లయితే అవి మనకు భూమి యొక్క రంగు నలుపు రంగుకు మారుతుంది. నలుపు రంగుకు మారిన తర్వాత నీటితో తడిపినప్పుడు లేదా తేమ తగిలినప్పుడు భూమి చాలా వదులుగా తయారై కాలు పెట్టినట్లయితే లోపల వరకు దిగబడిపోతుంది. అలా కాకుండా ఎండ తగిలి బాగా ఆరినట్లయితే అత్యంత గట్టిగా తయారవుతుంది. కనీసం మనం అటువంటి నేలను దున్నలేం. దున్నినా ఆ భూమి పెళ్లల రూపంలో బయటకు వస్తుంది. మరి దానిని పగలగొట్టడానికి, ఆ పెళ్లలను మళ్ళా పగలగొట్టడానికి రోటోవేటర్ను వాడవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఇది సాగు ఖర్చును పెంచుతుంది. దీనితో పాటు అటువంటి భూములలో, నల్ల చౌడు వచ్చిన భూములలో నీరు నెమ్మదిగా ఇంకుతుంది. నీరు ఎప్పటికీ తేరుకోదు, బురద బురదగానే ఉంటుంది. కావున ఇటువంటి లక్షణాలు గమనించినా లేదు, ఆరినప్పుడు పైన తెల్లని పొర ఏర్పడుతూ లవణాలు పేరుకుని ఉన్నా, అప్పుడు కూడా నేల ఎప్పుడూ తేమగా ఉన్నా, నేల ఎప్పటికీ ఆరకుండా కొద్దిగా తేమను కలిగి ఉన్నా, మీరు ఎన్ని నీటిని పంపినా మొక్క తేరుకోకుండా, ఆహారాన్ని తీసుకోకుండా మొక్కలో నుండి నీరు భూమిలోకి వచ్చి నేల ఎప్పుడూ తేమారకుండా ఉన్నా, నేలలో నీరు నెమ్మదిగా దిగుతున్నా, ఇటువంటి పరిస్థితులు.
1: శ్రోతలు, మీరింతవరకు పల్లెసీమలు కార్యక్రమంలో నేల ఆరోగ్య సంరక్షణ మరియు కొన్ని సాగు సూచనల గురించి తిరుపతి జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి జి వేణుగోపాలరావు గారి ప్రసంగం విన్నారు.

0: శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 7:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. సమయం 7:45. ఇప్పుడు వికసిత భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ పథకం, ఈ అంశం గురించి అలెప్వు హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి గారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలిప్వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము

0: దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
0: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్ మండలాల్లో అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంపుని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజు, ఇంకొకటి వచ్చేసి POC స్టేజు, అలానే ప్రోటోటైప్ స్టేజు. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు, సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు, అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటుని ఇచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్, వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక ఒక 1 ఫేజ్

0: వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న, డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్, టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం. స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది, ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళ గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్, ఒక కంపెనీ నుండి ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ, అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ, లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా, అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత, అర్హత వచ్చిన తర్వాత, అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్, అలానే ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి, ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము. సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువత

0: ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్దాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీటైమ్ ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్ళకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహీరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటివి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవ్వడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
6: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు? జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
7: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
7: బంగారం ధర తగ్గితే
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి.

0: కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: వెండితెరపై మెరిసిన దృశ్యాలకు స్వరాలై ప్రాణం పోసుకున్న గీతాలు, కాలం దాటిన చెదరని ఆ మధుర జ్ఞాపకాలతో మీ ముందుకు వస్తున్న సంగీత సౌరభం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు వింటారు. డియర్ కామ్రేడ్ చిత్రం నుండి ఐశ్వర్య రవిచంద్రన్, సిత్ శ్రీరామ్ గారు ఆలపించిన ఈ పాటకు రెహమాన్ గారు సాహిత్యం అందించారు. సంగీతం జస్టిన్ ప్రభాకరన్.

ఎంత మధురమైన పాట! పాట ముగిసిపోయినా ఆ స్వరం మాత్రం మనసులో ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి పాటలకే కాలంతో సంబంధం ఉండదు, ఎప్పుడెప్పుడు విన్నా కొత్తగానే అనిపిస్తాయి. ఇప్పుడు అదే మధురమైన ప్రయాణాన్ని మరో అందమైన పాటతో కొనసాగిద్దాం. మజిలీ చిత్రం నుండి చిన్మయ్ గారు, శ్రీపాద గారు గానం అందించిన ఈ పాటకు గోపీసుందర్ గారు సంగీతం అందించారు. సాహిత్యం చైతన్య ప్రసాద్ గారు.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
3: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
4: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
5: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
3: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
4: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
3: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
5: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
3: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
4: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
10: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. కొన్ని పాటలు మనసుకు ఆనందాన్నిస్తాయి, మరికొన్ని పాటలు మనల్ని తెలియకుండానే గతంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు వినబోయే పాట కూడా అలాంటి ఒక మధురమైన జ్ఞాపకాన్ని మన ముందుకు తీసుకొస్తుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటకు అనిరుద్ కలకర్ణి గారు గానం అందించారు. చిత్రం RX 100.

సంగీతానికి ఉన్న గొప్పతనం ఇదే కదా. మాటల్లో చెప్పలేని భావాన్ని కూడా ఒక పాట ఎంతో అందంగా చెప్పగలదు. అలాంటి భావాన్ని మనసుకు చేరవేసే మరో చక్కని పాట ఇప్పుడు మీకోసం. అందాల రాక్షసి చిత్రం నుండి హరిచరణ్ గారు పాడిన పాట ఇప్పుడు విందాం.

0: శ్రోతలు క్షమించాలి, శివాజీ చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించిన ఈ పాటను ఉదిత్ నారాయణ్ గారు, చిన్మయ్ గారు ఆలపించారు. పాట వినిద్దామా?
1: పద పద పద పద పద నిన్ను నువ్వు తరుముతు పద.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్లో సమయం 8:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాల్లో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యకులు షవకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ను సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ, అధ్యకుడు మిర్జియోయేవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. అలాగే వికసిత్ భారత్ 2047, ఉజ్బెకిస్తాన్ 2030 వంటి ఉమ్మడి అభివృద్ది లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడం

0: పై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నేపాల్ నుండి క్షేమంగా న్యూఢిల్లీకి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని కలిశారు. ఈ యాత్రికులు నిన్న వరద ప్రభావిత ప్రాంతం నుండి ఖాట్మండుకు చేరుకుని ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ నేపాల్ ప్రభుత్వానికి, సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని కూడా సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆకస్మిక వరదల తరువాత ప్రజల సహాయక రక్షణ చర్యలలో నేపాల్కు మద్దతు ఇవ్వడానికి భారత్ కృషి చేస్తోందన్నారు. జన్ధన్ యోజన గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో జనధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలను సాధికారులుగా తీర్చిదిద్దడంలోనూ జనధన్ యోజన కీలక పాత్ర పోషిందని తెలిపారు. చైనా నేపాల్ సరిహద్దు వెంబడి టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 5 మరణించారని, 558 మంది గల్లంతయ్యారని చైనా ఈరోజు తెలిపింది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులుగా గుర్తించారు. పర్యాటకులు, స్థానిక నివాసితులతో సహా 1000 మందికి పైగా ప్రజలను గిరాంగ్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్యాటకులెవరూ అక్కడ చిక్కుకుపోలేదని అధికారులు తెలిపారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కోసం టిబెట్కు వెళ్లిన పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు వరదలు వచ్చినప్పుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు విదేశీ రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటున్నామని చైనా వెల్లడించింది. వరదల కారణంగా రహదారులు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అధికారులు వందలాది మంది సహాయక సిబ్బందిని, టన్నుల కొద్ది అత్యవసర సామాగ్రిని ప్రభావిత ప్రాంతానికి తరలిస్తున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆనందకరమైన సందర్భం ప్రేమ, ఆప్యాయత, ఐక్యత బంధాలను బలపరుస్తుందని, అలాగే కరుణ, సామరస్యం, పరస్పర గౌరవం వంటి విలువలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 547 పెరిగింది. 1545 మంది గల్లంతయ్యారు. ప్రభావిత జిల్లాల నుండి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఈరోజు 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో నేపాల్లో తాజాగా వరద హెచ్చరిక జారీ అయింది. నదీ మట్టాలు పెరగవచ్చనే హెచ్చరికతో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. నేపాల్లో ఆకస్మిక వరదల తరువాత 320 మంది భారతీయ పౌరులు ఇప్పటి వరకు సంప్రదించడానికి అందుబాటులోకి రాలేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ పౌరులను ప్రభావిత ప్రాంతం నుండి రక్షించినట్టు తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా భూమార్గం ద్వారా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ,
1: Our MEA control room here is working round the clock, as is the case with the control rooms in our embassy in Kathmandu, as also our embassy in Beijing. On the Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because

0: phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
1: భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ జేడీసీ ప్రారంభ సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. శిక్షణ, సైనిక విన్యాసాలు, సైనిక వైద్యం, అధికార స్థాయి చర్చలు, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి అనేక రంగాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో ఇరు దేశాలు అంగీకరించాయి. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్ 5 సభ్యుల కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ రాత్ అల్ సక్రాన్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. భారత ప్రతినిధి బృందంలో త్రివిధ దళాలు, రక్షణ ఉత్పత్తి విభాగం, రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, సాయుధ దళాల వైద్య సేవలు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ నెలలో 60 నవజాత శిశువులు మృతి చెందినట్టు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఓ మీడియా నివేదికను సుమోటోగా స్వీకరించి ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేస్తూ ఈ అంశంపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని కోరింది. వార్తా నివేదికలోని విషయాలు నిజమైతే అది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. టెలికమ్యూనికేషన్ల శాఖ డిఓటి ప్రవేశపెట్టిన సంచార్ సాథి కార్యక్రమం జూలై నెలలో 77,000 కంటే ఎక్కువ మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహాయపడిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. దీని ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో డాట్ కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. ఈ కార్యక్రమంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం వెల్లడిస్తుందని పేర్కొన్నారు. దేశ వృద్ధికి కంపెనీ సెక్రటరీలు మరింతగా దోహదపడాలని కేంద్ర ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ ప్రతినిధి బృందంతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ది ప్రయాణంలో వృత్తిపరమైన నైపుణ్యం, సుపరిపాలన రెండు కలిసి సాగాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గ్రాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 విదేశీయులతో సహా 558 గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 8:40 దాటి 20 సెకండ్లు. వెండి తెరపై మెరిసిన దృశ్యాలకు స్వరాలై ప్రాణం పోసిన గీతాలు, కాలం దాటినా చెదరని ఆ మధుర జ్ఞాపకాలతో మీ ముందుకు వస్తున్న సంగీత సౌరభం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు వింటారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుండి మిక్కీ జే మేయర్ గారు సంగీతం అందించిన ఈ పాటకు నరేష్ అయ్యర్ గారు గానం అందించారు. సాహిత్యం అనంత్ శ్రీరామ్ గారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: నాగరికో సే కోయి సంపర్క్ నహీ హో సకా హై. ఉన్హోనే కహా కి అన్య దేశో కే భారతీయ మూల్ కే లగ్భగ్ 100 లోగో సే భీ సంపర్క్.
3: శ్రోతలు.

మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ పాటను టిప్పు గారు హరిణి గారు ఆలపించారు. పాట వినేద్దామా?

0: ఈ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు, ఇప్పుడు విందాం అంజీ చిత్రం నుండి మణిశర్మ గారు సంగీతం అందించిన ఈ పాటకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కల్పన గారు గానం అందించారు.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
4: శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. మరి మన స్టూడియో క్లాక్ లో సమయం 9:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, మీరు వింటున్నారు ఏక చిత్రగానం, వేదం చిత్రం నుండి పాటలు.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి.

0: వీక్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్,
1: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
0: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
1: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్
2: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూ సాంగ్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలు, మీరు వింటున్నారు ఏకచిత్రగానం, వేదం చిత్రం నుండి పాటలు.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: శ్రోతలు, మీరింతవరకు ఏకచిత్రగానం వేదం చిత్రం నుండి పాటలు విన్నారు.
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్.
2: ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే.
1: ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్.
3: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళు?
1: దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి FM లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 10:30. ఇప్పుడు విందాం హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి FM లో హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం మీరు వింటున్నారు. శ్రోతలు, మరి ఫస్ట్ కాల్ అని పలకరిద్దాం. హలో
4: హలో
1: హలో ఆకాశవాణి అండి.
4: హలో, నమస్తే మేడం.
1: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు చిత్ర మేడం.
1: చిత్ర, బాగున్నావా?
4: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నాను చిత్ర. ఏ పాట కావాలి?
4: సినిమా పేరు తెలియదు కానీ మేడం పాట వేస్తారా మేడం అడుగుతాను. సినిమా పేరు తెలియదు, గుర్తులేదు, పాట అడుగుతాను వేస్తారా మేడం?
1: చెప్పుమా.
4: తిరిగి తిరుగాలి పాడాలి కొత్త పాట మేడం.
1: ఓకేరా.
4: అలాగే మేడం, పేర్లు అందరి కోసం మేడం, ముఖ్యంగా మీకోసం.
1: సరే అమ్మా,
4: బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
1: ఓకే, బాయ్
4: బాయ్ మేడం.

0: హలో,
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు?
1: తిరుపతి నుంచి రామాంజనమ్మ మేడం.
0: ఓకే రామాంజనమ్మ, బాగున్నావా?
1: బాగున్నా మేడం.
0: ఓకే అమ్మా, మరి ఏ పాట కావాలి?
1: ఓం నమో వెంకటేశాయలో ఏ నామాల వాడు.

0: కావాలి మేడం.
1: ఓకే, తప్పకుండా. ఏం చేస్తుంటారు?
0: టీటీడీలో జాబ్ చేస్తుంటాను మేడం. కోరుతున్న శ్రోతలు
1: చెప్పండి.
0: కీర్తి చావల, తనోజ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, సునీత, నాగలక్ష్మి, చైతన్య కుమార్.
1: ఓకేమా, బాయ్.
0: సరే మేడం, బాయ్ మేడం.

0: బాగున్నారు మేడం.
1: ఏ పాట కావాలమ్మా?
0: సింగూరు పువ్వు మేడం.
1: సినిమా పేరు?
0: సినిమా పేరు, పాట పేరు కూడా.
1: ఆహా, టైటిల్ సాంగే కావాలి. సింధూర పువ్వు సినిమా నుంచి సింధూర పువ్వు అనే పాట కావాలి.
0: కోరిన శ్రోతలు మేడం,
1: చెప్పండి.
0: యూస్ఫుల్ టైలరు, సంతి, నాగలక్ష్మి, హరీసు, టింకు, ప్రణీత్, భవ్య, రఘురామ్, నడిపోయా మేడం.
1: ఓకే ఓకే,
0: వాళ్ళందరి కోసం మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్.

0: హలో
1: హలో,
0: హలో ఆకాశవాణి అండి.
1: నమస్తే మేడం.
0: ఓకే, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నాగార్జున రెడ్డి మేడం,
0: ఎవరండి?
1: కడప సబ్జైల్ మేడం.
0: కడప సబ్ జైల్లో ఉంటావా?
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటావు అక్కడ?
1: అక్కడ భూగర్భ జల శాఖలో వాచ్మెన్గా పనిచేస్తుంటాం మేడం.
0: ఓకే,
1: కార్యక్రమాలు బాగా ఉన్నాయి మేడం. బాగా ఆరోగ్య సౌభాగ్యంలో వెళ్తూ మంచి మంచి ప్రసారం చేశారు. పాటలు అన్నీ బాగా ప్రసారం చేశారు మేడం.
0: ఓకే. ఇప్పుడు ఏ పాట కావాలి?
1: నాకా మేడం, మా మణిశంకర ప్రసాద్లో నీ నీసాలో పిల్ల, నీ నీ కోపం మీద నీ కోపం తగ్గాలే పిల్ల అనే పాట మేడం.
0: ఓకే అండి,
1: కోరుతున్న వాళ్ళు మేడం
0: చెప్పండి.
1: బాలసుబ్రహ్మణ్యం, సునీత, చలపతి, నాగేశ్వరరావు, బాలాజీ, శేఖర్ వీళ్ళంతా మేడం.
0: సరే అండి, మరి పాట విందామా?
1: విన్నాం మేడం.
0: ఓకే, బాయ్.
1: బాయ్ మేడం.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మేడం, గంటావారిపల్లి.
1: గంటావారిపల్లి నుంచి ఎవరు మాట్లాడుతున్నారు?
2: సిద్ధరాజులు మేడం, నిర్మలా మేడం గారా?
1: అవునండి.
2: బాగున్నారు మేడం?
1: బాగున్నామండి సిద్ధరాజులు గారు.
2: మేడం, ఆరాధన సినిమాలో వేస్తారా మేడం? నాగేశ్వరరావు నామది నిన్ను పిలిచింది మేడం.
1: ఓకే,
2: పోర్షన్ శ్రోతలు పేరు చెప్తా చూడు మేడం.
1: చెప్పండి.
2: సిద్ధరాజు, జి నిర్మల, జగదీశు, నవ్య, జాను, రియాన్సి, లీల ప్రసాద్, నారాయణమ్మ, శ్రీనివాసులు, కృష్ణమూర్తి మేడం.
1: ఓకే అండి. ఓకే, బాయ్.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను కది నుండి బాదల్కాన్ బక్షు మేడం.
0: ఓకే, సరే బక్షు గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఏ పాట కావాలి
1: మేడం? రాధాకృష్ణ మేడం, టైటిల్ సాంగ్.
0: ఓకే, రాధాకృష్ణ. రాధాకృష్ణ నుంచి ఏ పాట?
1: రాధాకృష్ణ టైటిల్ సాంగ్ మేడం. పేర్లు చెప్తాడు మేడం. కదిరి మశానంపేట బాదల్ఖాన్ వీధి నుండి బాదల్ఖాన్ బక్షు, రహమతున్నీసా, బాబాజాన్, షాజహాన్, గౌసియా, మున్ని, షాజు, బక్షు, జుబేరియా, సాదియా, మొహిద్దీన్ మేడం.
0: సరే అండి, ఓకే, బాయ్
1: బాయ్ మేడం.

0: హలో హలో, ఆకాశవాణి అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం తిరుపతిని అండి, సుబ్రహ్మణ్యం మేడం.
0: సుబ్రహ్మణ్యం, చెప్పండి, ఏ పాట కావాలి?
1: మేడం తోడుకోవడంలో మేడం, దాంట్లో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు దలుపు ఏమున్నది?
0: ఓకే ఓకే సుబ్రహ్మణ్యం.
1: ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: శ్రోతల పేర్లు చెప్పేస్తావా?
1: సునీత సుబ్రహ్మణ్యం, రామాంజనమ్మ, ఆదిలక్ష్మి మేడం.
0: ఓకే, బాయ్.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్ తో మాట్లాడతాం. మీరుంటున్నారు 107.5 103.2 మెగాహెర్ట్స్ పై హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం. హలో ఆకాశవాణి అండి. ఓకే ఆదిలక్ష్మి గారు, ఏ ఊరు
1: మేడం?
0: ఏ ఊరు మీది?
1: మదనపల్లి మేడం.
0: మదనపల్లి నుంచి ఆదిలక్ష్మి. ఓకే ఆదిలక్ష్మి బాగున్నారా?
1: బాగున్నారు మేడం.
0: బాగున్నామమ్మా. ఏ పాట కావాలి?
1: పదహారేళ్ళ వయసు నుంచి తిరుమల్లెపు పాట మేడం.
0: ఓకే 16 ఏళ్ల వయసు నుంచి.
1: అవును మేడం.
0: ఓకే
1: ఓకే మేడం.
0: ఓకే బాయ్.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో,
0: హలో ఆకాశవాణి అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మాది దక్షిణ మండలం ఇల్కిరి గ్రామం నుంచి తిరుపాల్ మాట్లాడుతున్నాను
0: ఓకే, తిరుపాల్ బాగున్నావా?
1: మేడం.
0: చెప్పు, ఏ పాట కావాలమ్మా?
1: నాకు మేడం సరిగమ నుంచి
0: సరిగమలు.
1: సరరాజ గంగ ప్రవాహిని
0: ఓ బాగుంది పాట, బాగుంటది.
1: బాగుంటుంది మేడం. ఏజ్ జాస్ గారి పాట బాగుంటుంది మేడం.
0: ఓకే, బాయ్.

0: హలో,
1: మేడం బాలు, రాయల నగర్ తిరుపతి నుంచి మేడం, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మేడం.
0: ఓకే అండి, బాగున్నారండి.
1: బాగున్నాం బాగున్నాం, మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటాం మేడం.
0: ఓ
1: హలో అవకాశం అన్ని, తర్వాత ఉత్తరాల అభిప్రాయము, జ్ఞాన దీపిక, పుస్తకవాణి అంతా కూడా. నిర్మల మేడం గారు ప్రోగ్రామ్స్ చాలా మేడం, మేడం వాయిస్ కూడా చాలా బాగుంటుంది.
0: ఓకే,
1: మిగతా వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుంటాయి మేడం.
0: సరేమా, మొత్తానికి కార్యక్రమాలు అన్ని బాగా నచ్చాయి.
1: అవును మేడం, అవును మేడం.
0: సరే, ఇప్పుడు మరి ఏ పాట కావాలి?
1: ఇది ఎలివేలపు చిత్రం నుండి, తల్లంది రాజా. ఈ రోజు పౌర్ణమి కాబట్టి చంద్రుడు చాలా బాగుంటాడు, అందుకని ఈ సాంగ్ కావాలని కోరుకుంటున్నాం మేడం.
0: ఓకే అండి, మరి పాట విందాం. శ్రోతల పేర్లు చెప్పండి, శ్రోతల పేర్లు.
1: శ్రోతలు మహేంద్ర, విష్ణువర్ధన, మహేష్, ఝాన్సీ లక్ష్మి, మిగతా కుటుంబ సభ్యులు అంటాం మేడం.
0: ఓకే అండి, బాయ్.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: శ్రోతలు, మీరింతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ విన్నారు.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
0: శ్రోతలు, రేపు సాయంత్రం 5 ప్రసారమయ్యే వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామ లక్ష్మి శీర్షికన పెసరా మినుము పంటల్లో సస్యరక్షణ గురించి సీనియర్ శాస్త్రవేత్త

0: డాక్టర్ టి హేమలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. తప్పక వినండి.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: శ్రోతలు, రేపు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వినవచ్చు. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
4: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరింతవరకు విన్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 11:00 దాటి 25 సెకండ్లు. ఈ పూట ప్రసారమైన మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.